ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 12వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుండి వచ్చే ఫలితాలు అంత తీయగా ఉంటాయి అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కలవకలను నాగలక్ష్మి.

0: మీరింతవరకు శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సుభాషితం వింటారు సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు.
1: భాగవతంలో దశావతార ఘట్టాలలో శ్రీమన్నారాయణుడు వివిధ యుగాలలో వివిధ రూపాలలో అవతరించి ధర్మరక్షణ దుష్టశిక్షణ చేస్తాడు. ధర్మనిష్ట అనేది ఎంతటి ప్రధాన అంశమో దీని బట్టి తెలుస్తోంది. సృష్టి పుట్టింది, సాగుతోంది, ఎవరి జీవనశైలి వారిది, జీవనావసరాలు వేరువేరు, మనుగడకు ఎన్నో ఎత్తుగడలు, మరెన్నో విధాల పాటుపడుతున్న మన వారు ఆశించింది మాత్రం సత్య మార్గము, ధర్మ మార్గము. హరి వామనావతారుడై ఒటునిగా బలిచక్రత కొలుగు వస్తాడు. బలిని సంహరించాలనేదే పరమార్థం. బ్రాహ్మణ వటుకును ఆహ్వానించి సన్మానించి ఏమి కావాలి అని అడిగితే ఏమి వద్దు, మూడు అడుగుల భూమి దానంగా అడిగాడు. శుక్రాచార్యుడు అసురు విరోధి అయిన హరి ఈ రూపంలో వచ్చాడని గ్రహిస్తాడు. బలికి సలహా ఇస్తాడు, దానం చేసి వద్దని చెప్పమని. పైగా కొన్ని విషయాలు మాట తప్పడం పాపం కాదంటాడు. అప్పుడు మృత్యువు తప్పదని తెలిసిన బలి చక్రవర్తి, రాక్షసరాజైన సత్యమూర్తి, తను అశాశ్వతము, శిరులు అస్థిరములు, ఇంకా వారించడం మానమని పలికి బొంకుడు కంటే పాపం లేదంటాడు. అదే నిజమైతే తన చేతి మీదై హరిచెయ్యి కిందగుటకన్నా యోగం ఉంటుందా? ఎంతటి ధర్మనిష్టండి! పరిపాలన ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. నిలిచిన వారే చరిత్ర పురుషుడు, జారిన వారి చరిత్రహీనుడు. ధర్మనిష్ట చాలా ప్రయాసతో కూడిన వ్రతం. ప్రస్తుతానికి వచ్చే మహాత్మాగాంధీ పోరాట చరిత్ర అంతా కత్తి మీద సామె. ఆయన ధరించిన ఆయుధాలు సత్యం, అహింస. అహింస పరమో ధర్మ, తదా అహింస పరో దమ. అహింస పరమం దానం, అహింస పరమం తప. హింస అనేది కొట్టడం చంపడం కాదు, కనీసం మనసును కూడా బాధింప చేయకుండుట. పరులకు మేలు చేసే తలంపే అత్కృష్టమైనది. భారతంలో గురువులకు శిష్యులు పుత్రులు. పరమార్థము లోకపదం ఇది. దీని పరివింపక ఈ పలుకులు తరుణి గురిపుత్రి నీకు తగునే పలుకన్ ఆదిపర్వంలో కచ్చదేవయాని కథలో చెప్పబడింది. అలిగిన అలుగక, ఎగ్గులు పలికిన మరి విననయట్లు, ప్రతివచనంబుల్ పలుకక, బన్నమువడి ఎడన్ జలపకయున్న తండ చూవే ధర్మజ్ఞుడిలన్. ఎవరైనా మన కోపం వచ్చినట్టు మాట్లాడినా, మన దూషించినా విని విన్నట్లు ఊచుకున్నా వాడే ధర్మజ్ఞుడు. ధర్మము తెలిసిన వారు ఎంత సమయంతో ఉండాలో సరళంగా చెప్పాడు నన్నయ్య భట్టు. రామాయణ భారత భాగవతాల్లో ఎన్నో ఉపాఖ్యానాలు, ఉపదేశాలు ఆయా మహర్షుల చేతను ధర్మవిజ్ఞులైన రాజుల ముఖతహనం చెప్పబడ్డాయి. అన్నింట్లో సర్వజనీయమైన సర్వకాలీనమైన ధర్మాలు బోధింపబడ్డాయి. యుగాలు మారాయి, వర్ణ వ్యవస్థ మారింది, కులాలు పెరిగాయి, మతాలు పెరిగాయి. ఎవరి మతానుసారం వారు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అన్ని మతాల సారం ఒక్కటే, శాంతియుతంగా సహజీవనం కొనసాగించడం, నిర్భయంగా బతుకుబాటలను ఎంచుకుని ఆనందమయమైన సమాజాన్ని ఏర్పరచుకోవడం, పొరుగు వారిని ప్రేమించడం, వీలైనంత సహకారం అందించడం. ఇవన్నీ పుకుటి పురాణాలు, కల్పితాలు, కాలానుగుణంగా ఏర్పడిన వ్యవస్థ అనుకుని ముందుగా ప్రస్తావించినట్లు. కానీ మూలాలు ఒక్కటే, మానవ మనస్తత్వ స్వభావం ఒక్కటే. కాకపోతే సామాజిక వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. రాచరికం, రాజ్యాలు, రాజులు, వారిని ఆశ్రయించి బతికేవారు ఈనాడు లేకపోవచ్చు. ధర్మాధర్మం ప్రయోగించేవారు, మనిషిలోని స్వార్థపరత్వం, అధికార దాహం.

0: సామ్రాజ్య విస్తరణ కాంక్ష మొదలైన ప్రలోభాలకు దాసులై తాము ఇబ్బంది పడుతూ సామాన్య జన సమూహాన్ని కూడా ఇక్కట్టు పాలు చేశారు. ఇవే మనస్తత్వ మూలాలు మన ఆధునిక దేశ పరిపాలనలోనూ కనిపిస్తున్నాయి. దీనికి కారణం ధర్మం మూడు పాదాల మీద నడుస్తోంది, అదే అన్ని అర్థాల కారణం చెప్తారు. ముందు జరిగిపోయిన మూడు యుగాలలో కృత త్రేత ద్వాపర ధర్మం నాలుగు పాదాలపై నడిచే ఆ మూడు యుగాల్లో శ్రీహరి ఎనిమిది అవతారాలు ఎదిగెత్తినట్టు ధర్మాన్ని ధర్మనిష్ఠులను కాపాడి దృష్టిని దండించాల్సి వచ్చింది. ఒక్కోసారి ధర్మం అధర్మంగా అధర్మం ధర్మంగా కనిపిస్తాయి. ఇది ఒక మానసిక స్థితి. ధర్మం ఎప్పుడూ ధర్మమే, అధర్మం ఎప్పుడూ అధర్మమే. మన విచక్షణతో ఆలోచిస్తే ఎక్కువ మందికి మేలు జరిగితే ధర్మం, హాని కలిగిస్తే అధర్మం. ఇదే ధర్మ సూక్ష్మత.
1: సుభాషిత విన్నారు. సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: రైతు సమాచారం.
4: పంట మార్పిడి వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మన రైతులు వరి, మిర్చి, ప్రత్తి ఇలా వేసిన పంటనే వేస్తూ పంట మార్పిడి చేయకుండా ఉండడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందలేకపోతున్నారు. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో పురుగు ఉధృతి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా నీటి వసతులు ఉన్నచోట వరి తరువాత వరి, వేరుశనగ వేస్తారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పొగాకు కూడా అలాగే పండిస్తున్నారు. ఈ పైర్లు నేలలో ఒకే లోతు పొర నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల నేల నిస్సారం అవుతోంది. వరి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న వంటి పైర్లు నేలపై పొరల నుండి పత్తి, మిరప, పొగాకు, కంది వంటి వేర్లు నేల లోపలి పొరల నుండి పోషకాలను తీసుకుంటాయి. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో పురుగు వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా నీటి వసతులు ఉన్నచోట వరి తరువాత వరి, వేరుశెనగ వేస్తారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పొగాకు కూడా అలాగే పండిస్తున్నారు. ఈ పైర్లు నేలలో ఒకే లోతు పొర నుంచి పోషకాలను తీసుకోవడం వల్ల నేల నిస్సారం అవుతోంది. వరి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న వంటి పైర్లు నేలపై పొరల నుండి పత్తి, మిరప, పొగాకు, కంది వంటి వేర్లు నేల లోపలి పొరల నుండి పోషకాలను తీసుకుంటాయి. పంట మార్పిడి క్రమంలో ఆహార వాణిజ్య పంటలు ఒకసారి, పప్పుజాతి అంటే చిక్కుడు పైర్లు మరొకసారి మార్పిడి చేస్తుండాలి. అవసరమైనప్పుడు పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు. పప్పుజాతి పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల వీటి వేర్ల బుడిపల్లోని రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి. వరి తరువాత మినుము, పెసర, వేరుశెనగ, చెరకు వేయడం వల్ల సుడిదోమ, టుంగ్రో వైరస్ను నివారించవచ్చు. చెరకు తరువాత వరి వేయడం వల్ల వేరు పురుగులను, వరిలో దోమపోటును నివారించుకోవచ్చు. పత్తి వేసిన పొలంలో జొన్న, మొక్కజొన్న, నువ్వులు, మినుములు వేస్తే లద్దెపురుగు, పచ్చపురుగును నివారించవచ్చు. జొన్న, మొక్కజొన్న తరువాత కంది వేస్తే కాయతొలుచు ఉధృతి తగ్గిపోతోంది. వరి వేసే పొలంలో ముందుగా పప్పుజాతి పైర్లను వేయడం వల్ల నేల సారవంతమవుతోంది. వేరుశెనగలో ఆకుముడతను నివారించడానికి పప్పుజాతికి చెందిన పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. కంది, మిరపలో ఎండు తెగులు నివారణ కోసం జొన్న, మొక్కజొన్న పంటలతో పంట మార్పిడి చేయాలి. కంది పంటను జొన్న, మొక్కజొన్న, నువ్వుల పంటలతో మార్పిడి చేస్తే కాయతొలిచే పురుగుల ఉధృతి

0: క్లియర్ చేపిస్తాం. డెలివరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా డెలివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాండ్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
1: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 6:55 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలను ప్రత్యక్షంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే రహవీర్ అవార్డు ద్వారా నగదు బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ హెల్మెట్ ధరించడం, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీని ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతలోని కీలక అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన తక్షణ జాగ్రత్తలు, నివారణోపాయాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ప్రచురణలను రూపొందించినట్లు తెలిపారు. బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సంక్షేమాధికారి మిల్కా పేర్కొన్నారు. గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, ఆపదలో ఉన్న బాలలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కోరారు. సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వివరించారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన లో భాగంగా సెల్ఫ్ ఎనిమరేషన్ విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా సమాచారంలో తప్పులు దొరికే అవకాశం ఉండదన్నారు. నమోదు పూర్తయిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను గణన అధికారికి చూపిస్తే సరిపోతుందని, ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారం అందించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంట కోతల అనంతరం మిగిలే అవశేషాలను తగులబెట్టకుండా శాస్త్రీయ పద్దతుల్లో భూమిలో కలియ దున్నడం ద్వారా భూసారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి రైతులకు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలోని కీలక పోషకాలు, మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని హెచ్చరించారు. దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి బదులుగా రోటవేటర్ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చాలని, కంపోస్టు తయారీ లేదా మల్చింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్దతులను అనుసరించి పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాలంలో రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్ లోని బంగారిగూడ కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పద్ధతుల్లో నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతుందని తెలిపారు. ఒకప్పుడు ప్లానిటోరియంలో మాత్రమే ఉండే ఇలాంటి సౌకర్యాలు నేడు పాఠశాల స్థాయిలోనే అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని కొనియాడారు. ఈ ల్యాబ్లోని పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న

0: ఆఖరి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడా తోడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही, पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్దం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు.

0: ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ల కను 26 లక్షల కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి, వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఐటీఐలలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గురించి కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ గోనెల రమేష్

0: చరిత్రతో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. విద్యార్థులంతా కూడాను ఉన్నత చదువుల కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. మరి సాంకేతికంగా కొంతమంది విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడాలి అనే ఉద్దేశంతో, అలాగే చాలా త్వరగా వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో కూడా, అంటే ఐటీలో కూడా చేరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రతి ఏటా నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశాల కోసం మొదటి దశ ప్రక్రియ అనేది May 14th నుంచి June 8th వరకు కొనసాగుతుంది. మరి ఎవరైతే ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారో వారంతా కూడాను ఈ తేదీలో మొదటి దశ ఎంపికలో వారికి అనుకూలమైనటువంటి కోర్సు చేసేందుకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మరి ఏ విధమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, అలాగే విద్యార్థి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషనా లేదా ఆఫ్లైన్ అప్లికేషనా ఇత్యాది విషయాలు మనతో పూర్తిగా వివరించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ శ్రీ గోనెల రమేష్ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి రమేష్ గారు.
2: నమస్తే అండి.
1: ఈ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఐటీఐలో మన జిల్లాలో మొత్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి, అంటే ప్రభుత్వ ప్రైవేటు రెండు కలిపి?
2: మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4,122 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాలో 3 ప్రభుత్వ ఐటీఐలు, 21 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నవి. గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెంలో 508 సీట్లు, గవర్నమెంట్ ఐటీఐ కృష్ణసాగర్ భద్రాచలంలో 306 సీట్లు, గవర్నమెంట్ ఐటీఐ మణుగూరులో 328 సీట్లు ఖాళీగా ఉన్నవి. మొత్తము ఈ 3 ప్రభుత్వ ఐటీఐల్లో, అంటే ఐటీఐ ప్లస్ ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోర్సులు అన్ని కలిపి 1,142 సీట్లు ఉన్నవి. 21 ప్రైవేట్ ఐటీఐస్లలో 2,980 సీట్లు ఖాళీగా ఉన్నవి. మొత్తంగా ఈ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐల సీట్లు మొత్తం 4,122 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
1: ప్రైవేటు ప్రభుత్వ ఐటీఐల్లో అడ్మిషన్ల కోసం May 14th నుంచి June 8th వరకు మొదటి దశ మనకి అడ్మిషన్స్కి ప్రక్రియ కొనసాగుతుంది. మరి దీనికి అప్లై చేసుకోవాలంటే విద్యార్థికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటారు?
2: విద్యార్థికి మొన్న రీసెంట్గా మనకు రిజల్ట్స్ వచ్చాయి 10th క్లాస్, సో ఆన్లైన్ మార్క్ షీట్ ఉంటే సరిపోతుంది, ప్లస్ ఆధార్ కార్డు, ఒక ఫోటో, తర్వాత బయోడాటా డీటెయిల్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళేసి ప్రైమరీ డాటా, ఒక ఫోటో, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టు అయితే వెబ్సైట్ అడ్రస్ ITI.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్నట్టు అయితే ఇది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో విద్యార్థి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐలలో ఎన్ని కోర్సులకైనా కూడా ఒకసారి అప్లై చేస్తే స్టేట్ మొత్తం వర్తిస్తుంది. అయితే విద్యార్థి తనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఐటీఐలో అప్లై చేసుకుంటే వారికి సీట్ వచ్చిన తర్వాత చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
1: మరి ఈ ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకున్నారు, స్టేట్ వైడ్గా మీరు అడ్మిషన్స్ అనేది చూస్తూ అంటున్నారు, నా లేదు నాకు ఫలానా పర్టికులర్ కాలేజ్లోనే సీట్ కావాలనేది, అక్కడ మన కాలం ఏమైనా ప్రొవైడ్ చేయబడిందా అప్లికేషన్లో?
2: ఇందులో ఆప్షన్స్ ఉంటాయి సార్. అందులో వీళ్ళు ఇదంతా కూడా అడ్మిషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేస్తారు. అప్లై చేసుకుంటే స్టేట్ మొత్తం అంతా కూడా డేటా మా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మార్క్స్, మెరిట్, రిజర్వేషన్, ఇంకా పిహెచ్సి అలాంటివన్నీ కూడా రిజర్వేషన్స్ పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఒక మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది తయారైన తర్వాత వీరు కావాల్సినటువంటి సీట్లు ఏమేమి కావాలనేది వీళ్ళు ఆప్షన్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ప్రయారిటీ బేస్డ్ ఫస్ట్ నాకు సమ్ ఎలక్ట్రీషియన్ కావాలి, లేకుంటే ఫిట్టర్ కావాలి, లేకుంటే వెల్డర్ కావాలి, ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కనుక సెలెక్షన్ చేసుకున్నట్టు అయితే ఆటోమేటిక్గా సిస్టంలో వాళ్ళ ప్రయారిటీని బట్టి సీట్ అలాట్మెంట్ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ ఇన్స్టిట్యూషన్లో ఈ పిల్లలు ఫలానా టీలలో జాయిన్ అయ్యారు అనేటువంటి మెసేజ్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ పిల్లలకి మొబైల్కి మెసేజ్ వెళ్తుంది, మెసేజ్ ఏమైనా వస్తుంది మీకు ఫలానా టీలో సీట్ వచ్చింది.

0: సో మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ బోనఫైడ్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఎస్ఎస్సి, ఆధార్ కార్డు, ఈ ఫోటోస్ ఇవన్నీ కూడా మీరు అక్కడ సంస్థలో చూసేసి అడ్మిషన్ పొందగలరని వాళ్ళు మెసేజ్ వస్తుంది. దాని ప్రకారంగా పిల్లలు ఆ స్లాట్ డేట్స్ ఒక 3-4 డేస్ ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్ ప్రకారంగా వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా వెరిఫై చేసి సిస్టమ్ లో అప్రూవల్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి సీట్ అనేది అక్కడికక్కడే అలాట్మెంట్ అవుతుంది.
1: సార్, ఇక్కడ మనం ఒక విషయాన్ని వివరంగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే, మెసేజ్ వస్తుంది అని అన్నారు. మెసేజ్ వస్తుంది అన్నప్పుడు అది మెయిల్కి వస్తుందా, లేకపోతే వాళ్ళకున్న వాట్సాప్ నెంబర్కి వస్తుందా? రిజిస్టర్ అయినాక వాళ్ళకి మరి ఈ సెల్ ఫోన్ కానీ లేకపోతే మెయిల్ అడ్రస్ కానీ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అంటారా?
0: కంపల్సరీగా ఐటీఐలో ప్రవేశం కోరే అభ్యర్థులందరూ కూడా ఫిక్స్డ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి, వాళ్ళదే అయి ఉండాలి, వాళ్ళకు సంబంధించిన మెయిల్ ఐడే ఉండాలి. ఫ్రెండ్స్ది కానీ పేరెంట్స్ది కానీ నైబర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత ఫర్ ఎవర్ మళ్ళీ ఎగ్జామ్స్ కానీ తర్వాత అప్రెంటిషిప్ కానీ ఇంకా వేరే తర్వాత వచ్చేటువంటి వాటన్నిటి కూడా ఇవి ప్రైమరీగా బేసిక్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సాఫీగా సాగాలంటే ఫిక్స్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి, తనదే ఉండాలి. మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది, తర్వాత మెయిల్ కూడా వెళ్తుంది. సో దాన్ని బట్టేసి విద్యార్థులు వచ్చేసి వాళ్ళు జాయిన్ కావచ్చు.
1: ఇప్పుడు ఎన్ని రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయంటారు?
0: యాక్చువల్గా మన కొత్తగూడెం ఐటీఐలో 11 రకాల కోర్సులు ఐటీఐలో ఉన్నవి. ఈ సంవత్సరం 9 కోర్సులలో మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఒక సైక్లిక్ ఆర్డర్లో మిగతా ఐటీఐలకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఈ సంవత్సరం కోపా కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో 24 సీట్లు, డ్రాస్మెన్ సివిల్లో 24, ఎలక్ట్రీషియన్లో 60, ఫిట్టర్లో 100 సీట్లు, మెకానిక్ మోటార్ వెహికల్ 24, మెషినిస్ట్లో 20 సీట్లు, డీజిల్ మెకానిక్ 24 సీట్లు, టర్నర్లో 20 సీట్లు, వెల్డర్లో 40 సీట్లు అవైలబిలిటీ ఉన్నవి. ఇవే కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో లేటెస్ట్ కోర్సెస్, ఇందులో అడ్వాన్స్డ్ సిఎన్సి మెషిన్ టెక్నీషియన్లో 24 సీట్లు, ఆర్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 20 సీట్లు, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వర్టిఫైర్ మెకానికల్ 24 సీట్స్, రోబోటిక్స్లో 40 సీట్లు, తర్వాత ఆటోమేషన్ ప్రాసెస్లో 40 సీట్లు, ఈ విధంగా అందుబాటులో ఉన్నవి. ఇందులో ఐటీఐలో 336 సీట్లు ఖాళీగా ఉన్నవి. కొత్తగూడెం ఐటీఐలో 172 సీట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో ఖాళీగా ఉన్నవి. మొత్తము కలిపి 580 సీట్లు వారికి అవైలబుల్గా ఉన్నవి.
1: మరి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎంత ఉంటుంది, ఇది ఏ విధంగా కట్టాలంటారు?
0: ఇది ప్రాసెసింగ్ ఫీ అని ఒక 100 రూపీస్ ప్రతి చేరినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. అది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది.
1: ఓకే, దాంట్లో కేటగిరీకి ఎగ్జెంప్షన్ అనేది ఏమి లేదంటారా?
0: ఎగ్జెంప్షన్ అంటూ ఏమి లేదు.
1: ప్రతి వ్యక్తి ఖచ్చితంగా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది,
0: చేయాల్సి ఉంటుంది.
1: ఒక్క రకంగా చూస్తే ఇదంతా కూడా ఆన్లైన్ జరుగుతున్నటువంటి వ్యవహారం. మీరు మెసేజ్ కూడా వాళ్ళకి ఆన్లైన్లో ఇస్తా అంటున్నారు. అయితే మీరు చెప్పిన డేట్ ప్రకారం చూస్తే 14 నుంచి 8 వరకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 8 వరకు అప్లికేషన్ తీసుకుంటారా, లేకపోతే 8 లోపు సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారా?
0: 14 నుంచి 8 వరకు పిల్లలు అప్లై చేసుకునేటువంటి టైం ఇది,
1: ఓన్లీ అప్లికేషన్ టైం. ఓకే,
0: 8 తర్వాతనే వీళ్ళంతా కూడా డాటా అంతా కూడా ప్రాసెస్ జరిగి మెరిట్ లిస్ట్ తయారై సీట్ అలాట్మెంట్ అనేది 8 తర్వాతనే జరుగుతుంది. సో 8 వరకు అప్లై చేసుకునేటువంటి టైం,
1: అప్లై చేసుకున్న టైం. ఎవరైనా పిల్లలు మాకు నియర్ బై మాకు మీ సేవ లేదు, లేకపోతే వేరే నెట్ సెంటర్స్ లేదు, మేము కాలేజీకి వస్తాం, కాలేజ్ దగ్గరే మేము అప్లికేషన్ పెట్టుకుంటాం అనేసి కనుక దూరం నుంచి వచ్చిన పిల్లలు వస్తే కాలేజీలో మనకి ఏమైనా సపరేట్ కౌంటర్ ఏమైనా ఏర్పాటు చేశామా?
0: సో ఆ విధంగా కూడా పిల్లలకు ఉపయోగపడే విధంగా మేము కౌంటర్ ఏర్పాటు చేశాము. మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక అప్లోడింగ్ కనుక తెలియకుండా ఏమైనా కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము కౌంటర్ ఏర్పాటు చేసాము. మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టయితే ఇది ఓన్లీ ఇబ్బంది ఉన్న వారికి మాత్రమే, జనరల్గా అయితే యాక్చువల్గా అఫీషియల్గా బయటనే చేసుకోవాలి. ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదో వాళ్ళకి మేము తప్పకుండా అవకాశం ఇస్తాం. పిల్లలు వస్తే చక్కగా వాళ్ళ కాపీస్ అన్ని కూడా తీసుకొని మేము అప్లోడ్ చేసి కాలేజీలోనే రిజిస్ట్రేషన్ చేస్తాం.
1: విద్యార్థినులు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సాంకేతిక విద్యను బాగా అభ్యసించేందుకు ముందుకు వస్తున్నారు. మరి పర్సెంట్ పరంగా చూస్తే మన ఐటీఐలలో విద్యార్థుల సంఖ్య సంవత్సరం పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం వాళ్ళు ఎంతవరకు పర్సంటేజ్ తీసుకునే అవకాశం ఉంది సీట్ అలాట్మెంట్లో?
0: సీట్ అలాట్మెంట్లో వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంది.

0: సో ఆ రిజర్వేషన్ని మహిళా క్యాండిడేట్స్ అమ్మాయిలు యూజ్ చేసుకోవచ్చు.
1: జూన్ 8 తర్వాత మీరు మెసేజ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు మళ్ళీ అడ్మిషన్ కోసం వాళ్ళ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం కానీ, ఎంత టైంలో మనం ముగించే అవకాశం ఉందంట?
0: జూన్ 8 వరకు అప్లై చేసుకునేటువంటి ప్రాసెసే. జూన్ 8 తర్వాత దాదాపుగా ఈ ప్రాసెస్ చేసి వీళ్ళకు సీట్ అలాట్మెంట్ అనేది ఇంకొక 1 వీక్ టైం పడుతుంది.
1: ఓకే,
0: 1 వీక్ తర్వాత వీళ్ళకు మెసేజ్ వెళ్తుంది. ఈ మెసేజ్ వెళ్ళిన తర్వాత వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 డేస్లలో ఇది కంప్లీట్ అయిపోతుంది.
1: ఓకే, ఇదంతా కూడాను వాళ్ళు 10th క్లాస్లో ఏదైతే వాళ్ళు స్కోర్ చేశారో ఆర్డర్ ఆఫ్ మార్క్స్ మెరిట్ ప్రకారమే అలాట్మెంట్ జరుగుతుంది అంటారా?
0: ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్లస్ రిజర్వేషన్ కూడా తీసుకుంటారు. ఈ రెండింటిని రెండింటిని బేస్ చేసుకుని మెరిట్ ఆర్డర్ అనేది డిసైడ్ అవుతుంది.
1: దీంట్లో జనరల్ కోటా ఎంత ఉంటుంది, తర్వాత కేటగిరీ వైజ్ కోటా ఎంత ఉంటే అవకాశం ఉందంటారు?
0: ఇవన్నీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ అనేటువంటిది ప్రతి ట్రేడ్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నవి. దాని ప్రకారంగా సాఫ్ట్వేర్ అనేది కూడా, ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్, అది ఆటోమేటిక్గా అంతా కూడా మానిటర్ చేసి చేస్తారు. అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్లో అంతా కూడా షార్ట్అవుట్ చేసి చెక్ చేసి గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ పద్ధతి ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
1: ఫస్ట్ ఫేజ్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వచ్చినటువంటి సీట్ వాళ్ళకి నచ్చకను, లేకపోతే వాళ్ళకి అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రాకను ఉన్నటువంటి విద్యార్థి, మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే ఇది అడ్మిషన్ తీసుకుని కన్ఫర్మేషన్ చేయాలంటారా, లేకపోతే మామూలుగా వదిలేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు అంటారా?
0: సీటు రాని వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మీరు ఫస్ట్ జాయిన్ కావండి, మీకు నచ్చకపోయినా కూడా
1: ఫేజ్లో
0: జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోండి. సో సెకండ్ ఫేజ్లో మీకు నచ్చినటువంటి సీటు కనుక, సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్ అనుకున్నారు, ఫస్ట్ టైం రాలేదు, వేరే ట్రేడ్లో వచ్చింది, వేరే ట్రేడ్ అయినప్పుడు కూడా మీరు జాయిన్ కావండి, సెకండ్ టైం అప్లై చేసుకోండి. మీకు ఎలక్ట్రీషియన్ వచ్చింది అనుకోండి, ఆ ఫస్ట్ వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా సీటు నచ్చింది వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మీరు జాయిన్ కావండి, జాయిన్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసుకోండి.
1: ఇన్ కేస్ జాయిన్ అవ్వకుండా ఉంటే?
0: జాయిన్ అవ్వకుండా ఉంటే ఫస్ట్ సీట్ అనేది మీకు ఏదైతే ట్రేడ్లో వచ్చిందో ఆ సీటు మీకు ఉండదు కదా, క్యాన్సిల్ అవుతుంది. అది సెకండ్ టైం ఫేజ్కి వెళ్ళినప్పుడు అది ఓపెన్గా చూసేసి అది ఎవరికైనా అలాట్మెంట్ కావచ్చు.
1: అప్పుడు సీట్ రావచ్చు రాకపోవచ్చు?
0: రావచ్చు రాకపోవచ్చు.
1: అంటే విద్యార్థి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని
0: చేసుకుంటే
1: ఫేజ్కి వెళ్ళేసి ఇంటర్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, లేదు అంటే ఇంటర్చేంజ్ అనేది ఉండదు.
0: ఉండదు.
1: మరి ఈసారి ఎంతమంది అడ్మిషన్ కోసం మన ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్ తీసుకునే అవకాశం ఉంది?
0: ప్రతిసారి మనం పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 90% వరకు సీట్లు ఫస్ట్ ఫేజ్లోనే ఫిలప్ అవుతాయి. మంచి రెస్పాన్స్ ఉంది. ఈ టెక్నికల్ కోర్సులకి అప్రెంటిషిప్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఈ మధ్యన షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. బయట రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, మేము వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసి కూడా ఫోన్లు చేస్తున్నారు. ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళందరి ఫోన్ నంబర్స్ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళ అటువంటి నంబర్స్ కూడా మేము సేకరించి పెడుతున్నాము. కాబట్టి మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ 80-90% అవి ఫస్ట్ ఫేజ్లోనే నిండడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
1: ఈ ఐటీలో అడ్మిషన్కి సంబంధించిన ప్రక్రియకి పబ్లిసిటీ చేయడం, అంటే విద్యార్థులకి కానీ స్కూళ్ళకి కానీ చేరవేయడం, మీరు అన్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి, కొంతమంది చేయగలరు కొంతమంది చేయలేరు భయపడతారు, మరి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే మీరు ఎలాంటి మాధ్యమాలు వాడుతున్నారు?
0: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ ఆకాశవాణి ద్వారా. తర్వాత మేము నంబర్ ఆఫ్ స్కూల్స్ను విజిట్ చేశాము. 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఎగ్జామ్స్కు రాకముందే చాలా స్కూళ్ళకు వెళ్ళాము. వాళ్ళ హెడ్ మాస్టర్లని, టీచర్లని అందరిని కలిశాము. తర్వాత ఈ టీచర్స్ మీటింగ్స్ కానీ, హెడ్ మాస్టర్స్ మీటింగ్స్ కలెక్టరేట్లో పరిధిలో వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు ముందు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు ముందు స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒకేసారి ఒక 120-130 హెడ్ మాస్టర్లతో మీటింగ్ జరుగుతున్నప్పుడు కలెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ ఐటీఐలో ఉన్నటువంటి కోర్సులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సుల యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు తెలియజేయడం జరిగింది. షార్ట్ వీడియో రూపంలో కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి మారుమూల గ్రామానికి కూడా మేము ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తున్నాం. మా స్టాఫ్ను కూడా టీమ్ వైజ్గా తయారు చేసి

0: సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, అన్నీ విజిట్ చేసి వాళ్ళందరూ కూడా మేము దీని ఇంపార్టెన్స్ తెలియజేస్తున్నాం. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, చాలామందికి అవకాశాలు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే ఐటీఐలకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే ఐటీఐలో సీట్ వస్తుంది. వీరు 10th క్లాస్ కాగానే 15 ఇయర్స్ ఏజ్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఐటీఐలో 1 ఇయర్ కోర్సు 2 ఇయర్స్ కోర్సే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 17-16 ఇయర్స్ లోపే కోర్స్ అయిపోతుంది. ఇప్పుడు కంపెనీస్లలో చాలా డిమాండ్ ఉంది. ఈ చదువుతున్న పిల్లల్నే వాళ్ళు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కింద సెలెక్షన్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మేము ఒక 80 మందిని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ కంపెనీకి పంపించడం జరిగింది. వాళ్ళు ఈ ఓజేటి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కిందనే ఒక 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళని ఆల్రెడీ పంపించాము. వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు జూన్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ రాయడానికి వస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోతారు. ఈ పీరియడ్ అంతా కూడా వాళ్ళకు స్టైఫండ్ వస్తుంది. పాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది వాళ్ళు ఇస్తారు సేమ్ కంపెనీలోనే. అప్పుడు ఒక 16-18 వేల వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 20,000 వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి 20 సంవత్సరాలకు నిండకముందే ఒక వాళ్ళు ఎంప్లాయ్గా మారి 20,000 సంపాదించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక సంస్థలు ఐటీఐలు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చదువుతున్నప్పటి నుంచే వాళ్ళకి ఎంప్లాయ్గా మారి ఓజేటి అప్రెంటిషిప్ జాబ్ అనేటువంటి సీక్వెన్స్లో వస్తున్నది. విద్యార్థులు తల్లిదండ్రులు దీన్ని గమనించేసి ఈ మంచి చక్కని అవకాశాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.
1: బాగుందండి. మరి ముఖ్యంగా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెల 14వ తేదీ నుంచి జూన్ 8 వరకు మొదటి దశ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరి నెట్ సెంటర్ కావచ్చు లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఐటీఐ కళాశాల కావచ్చు అక్కడికి వెళ్ళేసి అక్కడ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడాను వాటికి ప్రూఫ్స్ ఇచ్చేసి అప్లికేషన్ పెట్టుకుంటే జూన్ 8 తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది వాట్సాప్ మెసేజ్ రూపంలో కానీ లేదంటే మెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత అడ్మిషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. మరి ఇదంతా కూడాను అందరు విద్యార్థులు ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి పారిశ్రామిక శిక్షణ సంస్థలో సీట్ తీసుకుని మరి జీవితంలో స్థిరపడాలనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మా స్టూడియోస్కి విచ్చేసి ఈ మొదటి దశ ఐటీఐల అడ్మిషన్ల కోసం సంబంధించిన పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు ఐటీఐలలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గురించి కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీ గోనెల రమేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
5: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
10: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

0: మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. లేడీ విత్ ద ల్యాంప్, ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రసంగం వింటారు.

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవ కూడా అంతే ముఖ్యం. లేడీ విత్ ది ల్యాంప్గా పేరుగాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవల వలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురింపచేసింది. ఎంతో గొప్పింటి అమ్మాయి అయినప్పటికీ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంది. ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటి పట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. అవివాహితులు ఇంటి పనులు చర్చి పనులే చేయాలని ఆ రోజుల్లో చెప్పేవారు. తన తండ్రి విలియం ఎడ్వర్డ్ ఎంతో ధనికుడు. తన కుమార్తెలకు గణితం, భూగోళం, వ్యాకరణం, చరిత్రతో పాటు గ్రీకు, లాటిన్ భాషలు బోధించేవాడు. అయినా పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్కు పుట్టుకతోనే వచ్చి వయస్సుతో పాటు పెరిగింది. 1812 మే 12న ఫ్లోరెన్స్ ఇటలీలో పుట్టింది. తల్లి ఫానీ నైటింగేల్ చాలా అందగత్తె. ఫ్లోరెన్స్ కన్నా పెద్దది ఒక అక్క ఉండేది. తండ్రితో పాటు అక్క చెల్లెలిద్దరూ ఊర్లో తిరిగేవారు. ఆ రోజుల్లో ఆసుపత్రులు అధ్వాన స్థితిలో ఉండేవి. శుచి శుభ్రత ఏమాత్రం ఉండేవి కావు. అయినా కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ పని చేయడానికే నిశ్చయించుకుంది. తన తల్లి సాహితీ ప్రపంచంలో ధృవతారగా వెలగాలని కోరినా ఫ్లోరెన్స్ నైటింగేల్ జర్మనీలో కైసర్ సంస్థను గూర్చి విని అక్కడే పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకొని పెంచడం మొదలుపెట్టింది. 1852లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలనుకుంది. 1853లో సిస్టర్స్ ఆఫ్ చారిటీకి వెళ్ళింది. తిరిగి లండన్ వచ్చి తన నాయనమ్మకు సేవ చేయడానికి రాగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్ళి రోగులకు పగలు రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854 నుండి 1856లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లోరెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికి ధైర్యం చెప్పింది. సాటి నర్సులు వారిని విసుక్కునేవారు. ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాం అనేవారు. కానీ ఎంతో ధనిక కుటుంబంలో నుంచి వచ్చిన ఈమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో చేసేది. ఎంతో గుండె నిబ్బరంతో చిమ్మ చీకట్లో కూడా చిరుదీపం వెంట తీసుకొని వెళ్ళి సేవలు చేసేది. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలాగా వెలిగేది. మొదట్లో ఆమెను చూసి అధికారులు మండిపడేవారు. తరువాత ఆమె నిరుపమాన సేవకు ముగ్ధులయ్యారు. వారికి రోజు రోగులకు కావాల్సిన మందులు, పరికరాలను పంపమని అభ్యర్థనలు పంపి తెప్పించేది. చాలాసార్లు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి అన్నీ తెప్పించేది. ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్లను, భవంతులను ఆసుపత్రులుగా మార్చేది. రాత్రులలో 2-3 గంటలే పడుకొని అహర్నిశలు పనిచేసేసరికి ఆమె చిక్కిపోయింది. అయినా రోగులకు

0: ఆమె ఆరాధ్య దైవం. ఆమె నడిచిన దారి అతి పవిత్రం. వారు విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లారెన్స్ను రాణి చేస్తామని అనేవారట. ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో పుష్పగుచ్చాలని ఇచ్చేవారట. అది చూసి తోటి డాక్టర్లు నర్సులు అసూయ చెందేవారట. అయినా ఆమె తన సేవలను మానకుండా చేస్తుండగా ఒకనాడు స్పృహ తప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. కాసిల్ ఆసుపత్రిలో ఆమెను రోగిగా చేర్చుకున్నారు. ఆమెను చూసి మిగతా రోగులు కన్నీరు కార్చారు. కొంచెం బాగా అవగానే ఆమె తిరిగి క్రిమియా స్కుటారి ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగులకు సేవలనందించింది. తాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి, మీ ఇళ్ళకి డబ్బు పంపండి, వారికి భుక్తి గడుస్తుంది అని నైటింగేల్ చెప్పేది. గ్రంథాలయాలు చదువుకునే గదులు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. ఆమె నోట్స్ ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్ అనే గ్రంథాలను వ్రాయడమే కాకుండా విక్టోరియా రాణికి ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్స్ బాగు కొరకు అభ్యర్థనలను పంపింది. అప్పటి నుంచే నర్సులకు తప్పనిసరిగా శిక్షను ఇవ్వడం ప్రారంభమైంది. 1860 జూన్ 24 నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ అనే సంస్థను లండన్లో స్థాపించారు. ఆమెను మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్గా గుర్తించారు. భారతదేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలను అందించింది. 1859 విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్ను నియమించింది. చెన్నై నగరపు మేయర్ ఆడనర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుద్ధ్యం మెరుగుపడింది. ఫ్లారెన్స్ సలహాతో మన దేశంలో మరణాల రేటు తగ్గింది. మళ్ళీ ఒక ఫ్లారెన్స్ పుట్టి మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలని కోరుకుందాం. 1910 ఆగస్ట్ 13 ఫ్లారెన్స్ మరణించిన సేవానిరతి గల ప్రతి నర్సులోనూ ఆమె కలకాలం జీవించి ఉంటుంది. నర్సులు రోగులు గుర్తుంచుకోవాల్సిన ఆదర్శమూర్తి నైటింగేల్.
1: మీరింతవరకు లేడీ విత్ ద ల్యాంప్ ఫ్లారెన్స్ నైటింగేల్ ప్రసంగం విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రీరామ కథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కానిస్టేబుల్ కొలువుల అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్ను ఈ మధ్యకాలంలో విడుదల చేసింది పోలీస్ శాఖ. 10వ తరగతి అర్హతతోనే కానిస్టేబుల్గా కేంద్ర కొలువులు సొంతం చేసుకోవచ్చు. కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మొత్తం 9175 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాజా నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ట్రేడ్మెన్ విభాగాల్లో మొత్తం 9175 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మహిళలు కూడా పోటీ పడే అవకాశం కల్పించారు. మొత్తం ఖాళీల్లో 79 పోస్టులను మహిళల కోసం కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పోస్టుల సంఖ్యను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 504 పోస్టులు, తెలంగాణలో 353 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పోస్టుల సంఖ్యను ప్రకటించినప్పటికీ అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న సిఆర్పీఎఫ్ కేంద్రాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. పైనీర్ వింగ్లోనూ 20 కానిస్టేబుల్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మ్యాషన్ ట్రేడ్లో 13, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్మెన్ పేరిట నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో పురుష అభ్యర్థులు 15 విభాగాల్లో, మహిళా అభ్యర్థులకు 8 విభాగాల్లో అవకాశం కల్పించనున్నారు. పురుష అభ్యర్థులు బ్రాస్ బ్యాండ్, బార్బర్, బబ్లర్, కోబ్లర్, కుక్, కార్పెంటర్, డ్రైవర్, మాలి, మోటార్ మెకానిక్ వెహికల్, పైప్ బ్యాండ్, పెయింటర్, సఫాయి కర్మచారి,

0: టైలర్, వాటర్ క్యారియర్, వాషర్మెన్. ఇక మహిళా అభ్యర్థులు బ్రాస్ బ్యాండ్, బగ్లర్, హెయిర్ డ్రెస్సర్, మాలి, పైప్ బ్యాండ్, పెయింటర్, టైలర్, వాటర్ క్యారియర్ ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు 1 ఆగస్టు 2026 నాటికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులకు బ్రాంచ్తో ఐటీ తప్పకుండా కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టుల అభ్యర్థులు మాత్రం హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. అదేవిధంగా మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానిక్ మోటార్ వెహికల్ బ్రాంచ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్లో 3 సంవత్సరాల వ్యవధి గల అప్రెంటిషిప్ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలి. అదేవిధంగా 1 ఏడాది పాటు అనుభవం ఉండాలి. వయస్సు విషయానికి వస్తే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 27 సంవత్సరాలు, మిగతా విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు 1 ఆగస్టు 2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాల చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు పొందుతారు. పే లెవెల్ 3 ప్రకారం నెలకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయ వేతన శ్రేణి వీరు పొందుతారు. పూర్తి సమాచారం కోసం www.rect.crpf.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. వెబ్సైట్ చూడమా మరొకసారి www.rect.crpf.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 19 మే 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీమాటతో ఓ పాట. శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి నా చిన్న చిత్ర గీతాలు కోరుకునే కార్యక్రమం మీమాటతో ఓ పాట. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 08744, ఇది ఎస్టీడీ కోడ్ నంబర్, 295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం శ్రీయుతులు ప్రభాకర్ గారు, సుమన్ గారు. మరి శ్రోతలతో మాట్లాడి నా చిన్న చిత్ర గీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను, మీ రేడియో నేస్తం కలవకులను నాగలక్ష్మి.

0: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి.
1: ముందుగా మీ అందరికి శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలమ్మా.
0: ఓకేనండి, మీకు కూడా శుభాకాంక్షలు.
1: సందర్భంగా సూపర్ మ్యాన్ సినిమాలో శ్రీ ఆంజనేయ ప్రశాంత ఆంజనేయ సుశీల పాట.
0: ఓకేనండి, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్తే
0: అండి. ఈశ్వర్ గారు ఏ పాట వినిపించమంటారు ఈరోజు? ఓకేనండి, మరి మీకోసం ఆ పాట వచ్చేస్తుంది, వినండి. ఓకేనండి.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: కారేపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు ఈరోజు ఏ పాట కోసం ఫోన్ చేశారు?
1: జయంతి సందర్భంగా జగదే వీరుడు అతిలో సుందరి ఒక పాట వినిపించాను మేడం.
0: ఓకేనండి, మీకోసం పాట వచ్చేస్తుంది వినండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
8: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు, అలాగే ఫోన్ చేసి నచ్చిన చిత్రగీతాలను కూడా కోరుకుంటున్నారు. మరి తర్వాతి శ్రోత, హలో.
9: హలో, గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి గారు,
8: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: ఝాన్సీ, దూర్పాడు మండలం పాపకొల నుంచి మాట్లాడుతున్నారు.
8: ఓకే, ఝాన్సీ గారు ఎలా ఉన్నారు?
9: బాగున్నారా?
8: బాగున్నాం అండి. ఏ పాట కోరుతున్నారు ఈరోజు?
9: ఈరోజు శివం అనే చిత్రం నుండి

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి.
5: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
4: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు. ఈరోజు ఏ పాట వినిపించుకుంటారు
5: మేడం? ముందుగా మీకు మన శ్రోతలకి హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మేడం.
4: ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు కూడా శుభాకాంక్షలు.
5: థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంగా నాకు పాండవ వనవాసం సినిమా నుంచి మనోజం మారుతి తెలియ అనే పాట కావాలి మేడం.
4: ఓకేనండి,
5: ధన్యవాదాలు మేడం.
6: నీవు సామాన్య వానరుడు కావు. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి, లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి, శత సహస్ర దానవచము సమూహాన్ని సంహరించి, సంజీవి పర్వతాన్ని సమూలంగా ప్రకలించి తెచ్చిన శ్రీరాంజనేయ మూర్తి విని శ్రీరామచంద్ర కరుణాకటాక్ష పాత్రుడవు, దివ్య రూప ప్రదర్శనా దక్షుడవు నీవు. మహాత్మా, మహాత్మా, నన్ను కటాక్షించు.
7: మహానుభావ,

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మీకు అలాగే ఇంటర్ శ్రోతలందరికి అనుమాన్ జయకు శుభాకాంక్షలు మేడం.
0: ఓకేనండి, ఏ పాట వినిపించుకుంటారు? ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: నా పేరు మారివన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి.
1: శ్రీనివాస్ గారు ఏ పాట వినిపించమంటారు?
2: రామ్దావు సినిమాలోంచి ఓలేసా ఓలేసా ఎయిట్ అయ్యింది గోదావరమ్మ, ఈ సాంగ్ వినిపించండి మేడం.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో,
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకేనండి, ఏ పాట వినిపించమంటారు?
1: జై చిరంజీవి.
0: ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నేను సుయదార మండలం రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు మేడం.
0: వెంకటరాములు గారు బాగున్నారా?
1: బాగున్నారా మేడం?
0: అందరం బాగున్నామండి.
1: ఈరోజు మన శ్రోతలందరికీ కూడా హనుమాన్ పండుగ జయంతి శుభాకాంక్షలు మేడం.
0: ఏ పాట వినిపించమంటారు?
1: ఈరోజు బాలభారతం సినిమాల నుంచి మానవుడే మహనీయుడు అన్న పాట వినిపించండి.
0: ఓకే అండి.
1: మేడం, ఇంకొకటి ఏంటంటే, మా బాబు పెళ్లి రేపు మ్యారేజ్, మన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా వీలు పడినంత వరకు కూడా తప్పకుండా రావాలని ఈ మన రేడియో ద్వారా ఆహ్వానిస్తున్నాం.
0: ఓకే, రేడియో ద్వారా చెప్తున్నారంటే మరి విన్న శ్రోతలందరూ వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏంటి మీ పరిస్థితి?
1: మేడం, ఎంత మంది వచ్చినా, 8,000 మంది వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి సకల మర్యాదలు అన్ని జరుగుతాయి.
0: అది మరి ఆకాశవాణి నుంచి పిలిపిస్తున్నారు కదా, మరి తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ వింటారు, యాప్ ద్వారా చాలా మంది వింటారు.
1: వినాలి మేడం, వినాలి, తప్పకుండా రావాలి, మా అతిథ్యాన్ని స్వీకరించాలి.
0: ఓకే, అయితే కాసుకోండి, అందరం వస్తాం మరి.
1: తప్పకుండా మేడం, ఎందుకంటే అందరికీ కూడా

0: నాకు ఏరియా ముఖ్యంగా చెప్తున్నానికి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, ఏ భావించొద్దు.
1: ఓకే అండి,
0: మీ ఆశీర్వాదాలు రాబోయే నూతన దంపతులకు కూడా ఆశీర్వాదాలు కల్పించాలని కోరుకుంటూ, బాల భారత సినిమాల నుంచి మానవుడి మహానీయుడు అన్నపాటు ఆంజనేయ స్వామి వారు మనకి ఎలాగైతే మానవుడు కలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దాన్ని మనకి ఎలాగైతే తెలియపరిచారో, ప్రతి ఒక్కరూ కూడా దాన్ని విని ఆచరించి దాన్ని పాటించినప్పుడు కూడా మన అందరం కూడా ముందుకెళ్తాం, ఆయుర్వేదికతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరూ వర్తిల్లాలని మనసు పూర్తిగా కోరుకుంటూ, స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: నమస్కారం అండి.

రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం. ఇళ్లలో ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి
0: మాట్లాడుతున్నాను. షాకిర్ గారు ఏ పాట వినిపించమంటారు?
1: నాకు సీతామహాలక్ష్మి చిత్రం నుండి మావిచి గురు తినగానే కోయిన పలికేనా.
0: ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. పాసి గారు ఎలా ఉన్నారు?
1: ఓకే, ఫైన్ మేడం, బాగున్నాం.
0: ఓకే అండి, ఏ పాట వినిపించమంటారు? ఓకేనండి, మంచి పాట కోరుకున్నారు. ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికట్టెలు.

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో.
2: హలో, నమస్తే అండి. శుభోదయం.
1: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుంచి
2: మాట్లాడుతున్నారు?
1: ఓకే, పుల్లారావు గారు ఏ పాట వినిపించుకుంటారు?
2: ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ సిబ్బందికి, మన శ్రోతలందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

0: అలాగే శ్రీరామ పట్టాభిషేకం నుంచి ఒక మంచి పాట ఇస్తారా మేడం?
1: ఓకేనండి,
0: ఇది మన శ్రోతలందరి కోసం.
1: ఓకేనండి.

విన్నారు కదా ఈనాటి మీ మాటతో పాట కార్యక్రమం. కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీయుతులు ప్రభాకర్ గారు, సుమన్ గారు. మరి ఇంతవరకు శ్రోతలతో మాట్లాడిన చిన్న చిత్ర గీతాలను వినిపించిన నేను మీ రేడియోనేస్తం కలవకులను నాగలక్ష్మి.

0: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha, Jillalone, Ekaika Mahila Engineering Kalasala, Diploma, BTech Course Lato Patu, Hostel Saukaryam, Nanyamaina Vidya, 100% Placement, Mia Maila Ujwala Bhavishyatuki, Surakshita Maina Best Choice, Call Chendi, 924-690-7407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారి శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రేయ ఘోషాల్ బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయిబాబా మూవీస్ వారి శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటలు.

0: Anubhav's Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jillalone Ekaika Mahila Engineering Kalashala. Diploma BTech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mi Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice. Call Cheyandi 9246907407.
1: ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90వ సంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ వింటారు.
2: ఒక జాతి సంస్కృతి తరతరాలుగా తరగని సంపదగా విలసిల్లుతుంది. అభివృద్ధి పదం అనంతంగా సాగిన జాతి జీవనాడుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతర్లీనంగా జాతిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పెద్దల మంచి మాటలు అందరికీ ఆచరణ మార్గాలే. అనుభవ సారాన్ని నింపుకున్న పెద్దల ముచ్చట్లలో సైతం అపురూపమైన మన సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. గతం చరిత్ర, గత జ్ఞాపకాలు జాతి మననం చేసుకోవలసిన పరిమళ భరిత జీవన ఘట్టాలు. ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సాంస్కృతిక స్రష్టలలో అగ్రతాంబూలం డాక్టర్ సామల సదాశివ గారిదే. తెలుగు ఉర్దూ భాషల్లో ఉరుప్రజ్ఞ కలిగిన డాక్టర్ సదాశివ అందిస్తున్న ఈ అనుభవసార జ్ఞాపకాలు తరతరాల వారికి నాటి సంస్కృతిని అందించి ఆ దొంతరలలో దాగి ఉన్న మానవత్వ విలువలను, నైతిక విలువలను పరిపృష్టం చేస్తాయనే ప్రయత్నమే ఈ సామల కబుర్లు. డాక్టర్ సదాశివ గారు నమస్కారం అండి.
3: అయ్యా నమస్కారం అండి.
2: మీరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాహితీ స్రష్టలు అయితే మా తరంలో కొంతవరకే మేము ఈ పూర్వం ఉండేటువంటి పరిస్థితుల్ని మీరు మొదట్లో అంటే ఒక యవ్వన దశలో కానీ బాల్య దశలో కానీ ఉన్నప్పుడు ఉండేటువంటి సాహిత్య వాతావరణం కానీ సాంఘిక వాతావరణం కానీ ఎలా ఉండేదండి?
3: అయ్యా మా చిన్నప్పుడు ఇక్కడ నిజాం రాజ్యం కదా, ఇక్కడ రాజభాష ఉర్దూ కాబట్టి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ చదువుకొని డిగ్రీలు సంపాదించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు దొరికేటివి. తర్వాత ఏ వృత్తిలో అయినా స్థిరపడాలంటే ఉర్దూ తప్పనిసరిగా రావాలి, అట్లాగే ఇంగ్లీష్ కూడాను. తెలుగుతో అంత పని ఉండేది కాదు అప్పట్లో. తెలుగంటే మాట్లాడే భాషే కానీ సర్కారీ భాష కాదు కదా, వ్యవహారిక భాష కూడా కాదు. అంటే వ్యవహారాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో పనికొచ్చే భాష కాదు. ఆ కాలంలో మేము చదువుకున్నామండి. అయితే ఆ కాలం వాళ్ళు కొందరు ఇప్పటికీ బతుకున్నవాళ్ళు, నాకంటే వాయిదారేళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే 1-2 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా తరచుగా సఫర్లను ఏమంటుంటారంటే, మేము ఉర్దూ కాలంలో పుట్టినాం గనక, ఉర్దూ కాలంలో చదివినాం గనక మాకిక్కడ ఈ వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ అట్లనే వాళ్లలో చాలా గొప్ప పండితులు ఉంటారు. తెలుసుకున్నదేనా? అసంభవం కదా, అంత తొందర దొరకదు. అప్పటికి నిజాం కాలం పోయిన తర్వాత పాండిత్యం కూడా దాదాపు సన్నగిల్లింది. అయితే అసలు సంగతి ఏమిటంటే, నిజాం కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, వాటిని షాహీ పాఠశాల అనేవాళ్ళు. ప్రైమరీ లెవెల్లో కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి, వాటిని ఇమ్దాది అనేవాళ్ళు. కొన్ని ఖానిగీ బళ్ళు ఉండేటివి, ఖానిగీ బళ్ళల్లో చెరువు కావాలనుకునే వాళ్ళే ప్రత్యేకంగా తమ పిల్లల్ని ఖానిగీ బళ్ళకి పంపేవాళ్ళు. ఖానిగీ బళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు కావ్యాలు, శతక పద్యాలతో మొదలుపెట్టి తెలుగు వాళ్ళకు కావలసిన సాహిత్యం అంతా నేర్పేవాళ్ళు. ఇప్పుడు నిజాం కాలం నుంచి మేము పుట్టక ముందటి నుంచి ఉన్నది అది. ఎందుకంటే మా తండ్రి, మా మేనమామలందరూ కూడా తెలుగులో పండితులు, మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే. తెలుగు ఇక్కడ దొరికింది ఆ కాలంలో. అయితే మాకు కూడా, మా తండ్రి కూడా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరే. అయితే ఆయన ఉర్దూ, అతని పాఠశాలలో ఉర్దూ ఉన్నప్పటికీ తెలుగు కూడా ఉండేది, తెలుగు చదివించేవాళ్ళు మమ్మల్ని. తర్వాత మా ఇంట్లో మా వాళ్ళందరూ తెలుగు చదువుకున్న వాళ్ళు కనుకనే నాకు చిన్నప్పుడే మా ఇంట్లో మార్కండేయ పురాణం, కళాపూర్ణోదయం లాంటి గ్రంథాలు దొరికినాయి. అవి రేరుగా దొరికే పుస్తకాలు. మా తండ్రికి ఎందుకు అవి ఇష్టం ఉండే, నాకు చదవటం, పద్యాలు చదవటం అలవడిన వెంటనే నాకు దొరికిన పుస్తకాలు మార్క్

కండే పురాణం మారనది, కళాపూర్ణం ఉదయం పింగళ చూడండి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు భాగవత పద్యాలు, భారత పద్యాలు అవన్నీ మాకు చదివించేవాళ్ళు. చిన్న పద్యాలు పెద్ద పద్యాలను పలకల మీద పెట్టి, శతక పద్యాలు అయితే తప్పనిసరి కదా అందరికీ. కాబట్టి మేము ప్రైమరీ స్కూల్ దాటే వరకే తెలుగులో మంచి పరిచయమే కలిగింది మాకు తెలుగు సాహిత్యంతో. తర్వాత హై స్కూల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్, ఇష్టమైన వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే వదిలిపెట్టవచ్చు, అంటే వేరే చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉండే, హనుమకొండ చదువుకున్నాను నేను, బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండే, రాజరాజ నరేంద్ర గ్రంథాలయం. ఇప్పుడు ముద్రితాలైనటువంటి అనేక గ్రంథాలు అప్పుడు అముద్రిత రూపంలో ఉండేటి, అవన్నీ మేము చదివేవాళ్ళం. గ్రంథాలయం నడిపే అటువంటి కురాడు మా క్లాస్మేట్ కనుక ఏదో రెండనాలో ఎంతో బీసీ చెల్లిస్తే ఆయన ఇంటికి కూడా తీసుకో పర్మిషన్ ఇచ్చాడు తీసుకురావడానికి. చదివేవాడు తెలుగు బాగానే చదువుకున్నాం ఆ కాలంలో. తర్వాత మా మేనమావుడు ఉండే, అతడు బసవ పురాణం ఎప్పటికి పుంచుకుంటుండే అని కొంచెం విదేశీయ మతం పట్ల అభిమానం కలవాడు కనుక భారతంలో ఏదో ఒక పర్వం బసవ పురాణం అని బ్యాగులో ఉండేటి ఎక్కడికి వెళ్ళినా కానీ. అని వ్యాకరణం ఎంత ఛాందసంగా చదివిండంటే, అరసున్న లేనటువంటి భాషని, పండిరాలేనటువంటి భాషని ఆయన సమర్థించేవాడు కాదు. ఆయన మామూలుగా ఉత్తరం రాసినప్పటికీ అరసున్న బండిరాలన్నీ పాటించేవాడు. మేము కూడా అతన్ని చూసి చూసి, అతడేవో చిన్న చిన్న కథ పద్యాలు అవి చెప్తామంటే మేము కూడా మెల్లగా చెప్పడం మొదలు పెడితే ఆయన మొదలు దిద్దింది అవే సంధులు సమాసాలు అరసున్న. అంటే వ్యాకరణం బాగా నేర్పింది మా ఇంట్లోనే, తర్వాత మా గురువులు నేర్పిన స్కూళ్ళల్లో. అంటే మేము హై స్కూల్ దాటే వరకు, అంటే నిజాం కాలంలోనే, నిజాం రాజ్యంలో ఉండి హై స్కూల్ దాటే వరకు ఉర్దూ ఫార్సీ ఇంగ్లీష్ భాషలతో పాటుగా తెలుగులో మంచి రాయగలిగినటువంటి పరిజ్ఞానం సంపాదించగలిగినాం మేము, మాట్లాడగలిగినటువంటి. వరంగల్లో ఒక పేపర్ ఎత్తుండేది మేము చదువుకునేటప్పుడు కాకతీయ అని, దాన్ని పివి నరసింహరావు గారి వరుసకు సోదరుడు పివి సదాశివరావు గారు నడిపేవారు. మా మిత్రుడు అంటే కొంచెం మాకంటే 2-3 ఏళ్ళు పెద్ద గార్లపాడి తిరుపతి రెడ్డి గారు నడిపేవారు. తిరుపతి రెడ్డి గారు చాలా గొప్ప కవి, తిరుపతి రెడ్డి తండ్రి గార్లపాటి రాఘవరెడ్డి గారు చాలా గొప్ప కవి. దేవులపల్లి రామంజరావు గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఛందస్సు నేర్పిన వారు, తెలుగు భాష నేర్పిన వారు వారే. అయితే అప్పుడు లైబ్రరీలో తోక పద్యాల పోటీలు పెట్టుకునేవాళ్ళం మేము ఉర్దూ కాలంలో ఇదంతా, ఎందుకంటే తెలుగు పద్యాన్ని మేము నేర్చుకోవాలి కదా. తోక పద్యాల పోటీలు అంటే ఒక పద్యం చివరక్షరం పట్టుకొని ఇంకో పద్యం, ఈ విధంగా అంత్యాక్షరి, ఈ విధంగా కొన్ని వాటి కోసం సిద్ధం కావాలంటే కొన్ని కావ్యాలు చదవాలి. అప్పుడు లభించిన కావ్యాలు కొన్ని చదివి కంఠతా పట్టేవాళ్ళం. ఇక మా చదవంతా కంఠతైనే కదా ఆ కాలంలో, మీకు తెలుసు ఆ కాలంలో పుస్తకాలు లేవు కదా, చాలా పుస్తకాలు ఇప్పుడు మనం చూస్తున్న ఆ కాలంలో లేకుండే. ఇక తర్వాత మనకు మొదటి నుంచి గురుముఖంగా నేర్చుకోవటం, గురు శిష్య పరంపరలు, తర్వాత కంఠతా పట్టడం అనేది మనకు ఉన్నది కదా. మా చిన్నప్పుడు మాకు 3 ఖండాల అమరం కంఠతా పట్టించు, కాబట్టి మాకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ నిఘంటు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర నిఘంటువులు 3 ఉంటుండే, ఆంధ్రనామ సంగ్రహము, ఈ అమరమును, ఈ తెలుగు నిఘంటువులు 3 తప్పనిసరిగా చదవాల్సిందే. మా పిల్లలు కూడా నేను నేర్పినాను, మా పెద్ద అబ్బాయికి ఇప్పటికీ అమరం చాలా వరకు వస్తుంది. నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఇప్పుడు ఏవో గుడి నీళ్ళు నింపుతూ ఉంటే వాడు ఎస్టీఓగా పనిచేస్తున్నాడు ఇప్పుడు సరకారం కిందట, ఈ అబ్బాయి నేను గుడి నీళ్ళు నింపుతుంటే బుద్ధి అనే శబ్దానికి 2-3 అక్షరాల పదం ఇంకేదో కావాల్సి ఉండే, ఆల్టర్నేటివ్ నింపాలి కదా. మా పెద్దవాడు తయారై డీటీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, అరే ఈ బుద్ధికి ఆల్టర్నేటివ్గా ఇంకెన్ని పదాలు ఉన్నాయి పర్యాయ పదాలు చెప్పరా అంటే, ఆ టైం అయింది బాపాన టైం అయింది అనుకుంటే వాడు చదువుకుంటూ పోయిండు. బుద్ధిర్ మనీష ధిషణ ప్రజ్ఞ ధీషము శ్రీమతి, ఈ విధంగా నోటికే ఉంటుండే. సంస్కృతంలో ఇంతకంటే ఎక్కువ బుద్ధికి పేరు లేవు, ఇవి నోటికి ఉన్నప్పుడు ఇక నిఘంటు చూడాల్సిన అవసరం లేదు. అంటే నిజాము కాలంలోనే మేము త్రికాండమరం, నామలింగానుశాసనం, తర్వాత తెలుగు నిఘంటువులు అన్నీ కంఠదా పట్టినాం. మా వాళ్ళు అవసరమని చెప్పినటువంటి పుస్తకాలను చదివినాం. భాగవతం తప్పనిసరిగా చదవాల్సింది అందరూ. భారత

0: అంటే అప్పుడు మాకు దొరికినే చదివాను. తర్వాత 1950లో పరిచయమైనప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో భాగవతాన్ని 18 సార్లు చదవాలి సదాశివ అంటుండే. చదివినాను సార్ నేను అక్కడ అక్కడక్కడ చదువుడు కాదు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి 18 సార్లు చదవాలి అంటుంటే. అంతకుముందు ఆ మాట శ్రీశ్రీ గారు కూడా అన్నారు, చదివినారు శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాపండితుడు. వెనకటి భారతుడు మనం వెతికినట్టయితే శ్రీశ్రీ రాసినటువంటి వృత్తాలు కనపడతాయి. శ్రీశ్రీ ఇవి రాసి ఉంటాడా మనం అనుకుంటాం, కానీ శ్రీశ్రీ మొదట్లో రాసేవాడు బా. శ్రీశ్రీలో శ్రీశ్రీ మహాప్రస్థానానికి అతని కావ్యాలకి అంతటి స్థిరత్వం ఉండటానికి కారణం ఏంటంటే పిండి బాగా ఉంది ఆయన దగ్గర, బాగా మంచి పాండిత్యం ఉండే, బాగా చదువుకున్నవాళ్ళు ఆయన.
1: ఏమంటే మీ మాటకు అడ్డొస్తున్నాను ఏమనుకోదు, అంటే మన ఈ కబుర్లో ఎక్కడైనా ఏదైనా ముచ్చట అందదేమో అన్న భయం కూడా నాకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఉర్దూ పాఠశాలలు ఉర్దూ ప్రభావం చెప్పారు కదా, ఇప్పుడు ఒక జ్ఞానం సంపాదించడానికి, పాండిత్యం సంపాదించడానికి భాష అడ్డం అనేది ఉండదు కదండి. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవటం చెప్పారు మీరు, అంటే ఉర్దూ భాష నుంచి, అంటే మీరు ఉర్దూ భాషను కూడా చదివారు కాబట్టి అందులో మీరు ఎంతవరకు ప్రజ్ఞని సాధించగలిగారు?
0: ఉర్దూ ముఖ్యం కదండి, ముఖ్య భాష ఉర్దూ. ఈ తిరగంతా మేము వేరే నేర్చుకున్నది, కానీ డబ్బు పెట్టి మా స్కూల్లో చదువుకునేది ఉర్దూనే. ఉర్దూ చదవాల్సిన అవసరము కాబట్టి ఉర్దూ బాగా నేర్చుకున్నాం మేము. మా తండ్రి హెడ్ మాస్టర్గా ఉంటుండే అని చెప్తాను కదా, ఆ కాలంలో ఆయన దగ్గర ఒక ముస్లిం టీచరు తప్పనిసరిగా అసిస్టెంట్గా ఉండేవాడు, మిడిల్ ట్రేండి వాళ్ళు, మెట్రిక్ ట్రేండి, మిడిల్ ట్రేండి, ప్రైమరీ స్కూల్ వాళ్ళు. అయితే ఆ రియాజుర్ రెహమాన్ గారిని మా గురువుగారు ఇక్కడ తాంసిలోని, మా తండ్రి ఇక్కడ ఉండగా, మాది ఈ ప్రాంతం కాదు అటువైపు, కానీ మా తండ్రి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చిండు ఒకప్పుడు నా చిన్నతనంలో. అయితే ఆ ఉర్దూ ఎట్టగూ నేర్చుకుంటాం కానీ రియాజుర్ రెహమాన్ గారికి చెప్పి మా తండ్రి నాకు ఫార్సీ నేర్పించాడు. ఫార్సీ అవసరం కాదు అప్పుడు, ఫార్సీ నేరిస్తే ఉర్దూ బాగా వస్తుంది, సంస్కృతం నేరిస్తే తెలుగు బాగా వస్తుంది అన్నట్టుగా ఫార్సీ నేర్పించాడు. ఆ మిడిల్ ట్రేండ్ టీచర్ ఫార్సీ నాకు ఎంత మంచిగా నేర్పినాడంటే తర్వాత నాకు ఫార్సీ నేర్చుకోవటం చాలా సులభమైంది. ఏదైనా ఒక గొప్ప భాష నేర్వాలంటే, క్లాసిక్ నేర్వాలంటే దాని బునాది మంచిగా ఉండాలి కదా, ఆ బునాది వేసిండు ఆయన ఎట్టా నేర్చుకోవాలి అనేటువంటిది. ఇక్కడ మీకు ఇంకో అంటే మీ ప్రశ్నకి అడ్డు వస్తూ నేను ఇంకొక మాట చెప్తున్నా, అంటే మీ ప్రశ్న కాంది. ఉర్దూ అయితే మాకు తప్పనిసరిగా నేర్వాల్సి వచ్చింది, బాగానే నేర్చినాం. తర్వాత ఫార్సీ కూడా నేర్చున్నాం. మాకు హై స్కూల్లో చెప్పినటువంటి మౌలీ సాహులు ఆ తరమే వేరు, వాళ్ళు టేండ్ గారు, తెలుగు వాళ్ళు టేండ్ గారు, వాళ్ళు టేండ్ గారు. ఎట్టా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలియదు, ఏజ్ గ్రూప్ ఏమిటిది, వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి కెపాసిటీ అని అదేం తెలియవు. తెలవకున్నా కానీ వాళ్ళు చెప్పే అటువంటి పాఠాలలో, కవిత్వంలో కానీ, గజలలో కానీ లీనమై ఆ ఆనందాన్ని మాకు ఇచ్చేవాడు. చెప్పేవాడు గారు, చూడు దిఖురే కిత్నా అచ్చా హే, కిత్నా సుందర్ హే, కిత్నా బ్యూటిఫుల్ హే, ఇట్లా కిత్నా దర్ద్ హే ఇస్మే, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు కనుక మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అయితే వాళ్ళకి ట్రైనింగ్ పద్ధతులు తెలియవు, బోధనా విధానం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగించారు, దాన్ని మేము మోటివేషన్ అంటాం.
1: ఏ విధానమైనా ఈ విద్యార్థులకి ఆ ఒక పాఠం యొక్క సారాంశాన్ని మనసు కత్తుకునేలా చెప్పటమే కదండి
0: అదే
1: శిక్షణ అంటే. వాళ్ళకి లేకపోయినా అలా చెప్పారు అంటే నిజంగా వాళ్ళకి అంతర్లీనంగా ఆ శిక్షణ ఉంది అన్నమాట.
0: మోటివేట్ చేయటం అనేది మా ట్రైనింగ్లో ఒకటి చెప్తాం మేము, మోటివేట్ చేయాలి అంటే ఎట్లా. జాషువా గారి 2-3 పద్యాలు పాఠంలో ఉంటాయి, బాగా అనిపించినాయి. జాషువా గారి ఏమేమి పద్యాలు ఉన్నాయో ఖండ కావ్యాలను దొరికించుకొని చదవాలి అనేటువంటి ఆసక్తి కలిగించడానికి మోటివేషన్ అంటారు. అయితే వాళ్ళు మీర్జా గాలిబియో, మీరియో 2-3 గజాలు చెప్తే ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఆ కౌరణ గురించి ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఇక మేము వాళ్ళ పుస్తకాన్ని చివరికి ఏ ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళైనా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువుకోవటం, చదువకపోతే నిద్రపట్టదు అని అంతగా చెప్పేవాళ్ళు. వాళ్ళు
1: అంత ప్రభావాన్ని
0: వేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ముందడికి పోవాలి. ఆ తరగతిలో ఆ లెవెల్లో చెప్పాల్సింది అంతే, ఇంకా ముందడికి పోవాలి అంటే ఇంకా కొన్ని పుస్తకాలు చదవాలి, అవి సంపాదించి చదివేంత వరకు అట్ట ఉండేది. అయితే ఏదో మీకు అడ్డం వచ్చి చెప్తాను.
1: అదే అండి ఉర్దూ అంటే ఇప్పుడు ప్రజ్ఞని సాధించటానికి

0: భాష అవరోధం కాదు కదా. ఉర్దూలో కూడా, ఉర్దూ మీరు మీడియంలో ఆ రోజు నుండేటువంటి రాజరిక వ్యవస్థలో అదే ఉంది కాబట్టి దాంట్లో కూడా మీ సాధన చాలా ఉంది కదా, అది దాని గురించి.
1: సాధనకు కారకులు మా గురువులే, మా గురువులే. ఏమి ఏమి చెప్పితే మాకు ఉర్దూ సాహిత్యం పట్ల గజళ్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది అవే చెప్పాను. మాకు ఎక్కడ కూడా విరక్తి కలిగేట్టుగా చెప్పలే. ఇక మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, తెలుగు వాళ్ళే మాకు విరక్తి కలిగేట్టు చెప్పి తెలుగులో అప్పుడు తిరగంటే భయమయ్యేది, ఇప్పటికి భయమయ్యేది. ఇప్పుడు కొన్నాళ్ళ కిందట ఇక్కడ కడప కలెక్టర్గా జాయింట్ సెక్రటరీగా ఉండే పి సుబ్రహ్మణ్యం గారండి, ఇక్కడ గుట్నూరులో ఐఏఎస్ డాక్టరేట్ చేసిన గారు, ఇప్పుడు కొంతకాలం బంగ్లాదేశ్లో ఉండి ఇప్పుడు నేపాల్లో ఉంటున్నాడు. ఆయన ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా విశాఖలో, ఏ విద్యాసాగర్ అని. నేను భద్రాచలం ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చినాను కదా, ఆ ఏ విద్యాసాగర్ ఐఏఎస్ ఆయన అక్కడ పాల్వంచ ఐటీడీఏ ప్రాజెక్టులో ఉండి ఇప్పుడు భద్రాచలం అయింది ఆ ప్రాజెక్టు, ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి ఒక పుస్తకం రాసిండు, కోయర్లలో కొండలు రేళ్లలో తిరుగుతూ భద్రాచలం మన్యం కథడు అని. ఆ పుస్తకం నాకు పంపిండు, పంపితే ఇంగ్లీషులో ఒక లెటర్ రాసి పంపించిండు, పుస్తకం చాలా బాగుంది అందులో లీనమైపోయిండు ఆ ప్రజలలో. ఐఏఎస్ ఆఫీసర్ అని ఏమాత్రం దూరం ఉండలే, వాళ్ళలో కలిసిపోయిండు, అంత గొప్పగా రాసిండు. అంతకంటే ముందు పనికుమార్ గారు గోదావరి గాథలు రాసిండ్రు, వారు ఇక్కడ ఉండి. అయితే ఇంగ్లీష్లో రాసి పంపిస్తే నేను వారికి మూడు ప్రశ్నలు అడిగింటిని, మీకంటే ముందు ఈ సబ్జెక్టు మీద రాసిన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్మరించలేదు, అది మీ బాధ్యత కదా ఒకటి. రెండోది, మీ తెలుగు ఇంత బాగున్నది కదా, నాకు ఇంగ్లీష్లో ఎందుకు ఉత్తరం రాసినారు. అందుకే తర్వాత మూడవది ఏంటంటే, నా సంగతి మీకు ఎట్ట తెలుసు. ఆ మూడింటికి ఆయన రాయాలి జవాబు, సుబ్రహ్మణ్యం గారు రాసినారు ఆయన ఫ్రెండు, ఆయన ఐఏఎస్ ఆఫీసరే, చాలా చాలా అద్భుతమైన మనిషి. మీకంటే ముందు చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదన్న దానికి ప్రశ్నకు అవగాహన లేక తెలియక అన్నాడు. అట్లా ఏ సరాలు సాధారణంగా. ఇంకోటి, ఇంగ్లీషులో ఎందుకు రాసినారు అంటే తెలుగు రాయటం భయం కనుక అన్నాడు. సరే, తెలుగు రాయటం భయం అంటే ఎందుకు భయం, మీరు ఇప్పుడు నాకు తెలుగులోనే ఉత్తరం రాసిండ్రు కదా, బాగానే ఉంది కదా మీది. ఏమో సార్, అక్కడక్కడ గ్రాంధికం అక్కడక్కడ వ్యావహారికం వచ్చిందండి, లేదు మీరు రాస్తూ ఉండండి నేను చెప్తా ఉంటా ఇక్కడెక్కడ. నాకు ఉన్నంతకాలం వారు నాకు తెలుగులో రాసేవారు, కానీ ఆ తెలుగులో ఇబ్బంది పడుతూ రాసేవారు. ఇంగ్లీష్ అంతా ఈజీ కాదు తెలుగు రాయటం. వస్తున్నాడు అనాల్సిన ఒక చోట, వస్తున్నాడు ఒక చోట, ఎందుకంటే ఈ గ్రాంధిక భాష నేర్చి వచ్చాను కదా వాళ్ళు పాఠశాలలో. ఆ కాలం తెలుగు పండితులు మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు శిరోమణులు, ఉభయ భాషా ప్రవీణులు, వ్యాకరణ శిరోమణులు, న్యాయ శిరోమణులు, తర్క శిరోమణులు, ఇట్లాంటి వాళ్ళని చెప్పేవాళ్ళు వాళ్ళకి మా మేము చదువుకునే కాలంలో. ఇప్పుడు పర్వాలేదు, ఓరియంటల్ లాంగ్వేజ్లో ఈక్వలెంట్ ఎంఏ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు పర్వాలేదు, కానీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మాకట్టా చెప్పేవాళ్ళు వ్యాకరణ శిరోమణి దగ్గర మేము చదివినామంటే వ్యాకరణం తప్ప ఇంకేమి చెప్పడు, సారస్వతములో ఉండే అటువంటి సారస్యాన్ని ఏమాత్రం చెప్పడు ఆయన.
0: అంటే అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా తెలుగులో రాయటం భయం అనేటువంటి.
1: ఇప్పుడు వ్యాకరణం చెప్పిన తర్వాత సంధి తప్పింది సమాసం తప్పింది అనుకోపడతారు కదా.
0: అవునండి,
1: ఆ భయం. అది మనకేమో వ్యాకరణం పూర్తిగా అర్థం కాకపోయాయి, కానప్పుడు రాస్తే ఇక్కడ సంధి తప్పే సమాసం తప్పే ఇటువంటి భయాలు ఉంటాయి కదా.
0: అవునండి,
1: ఇంగ్లీష్లో అట్లాంటి భయాలు లేవా. ఇంగ్లీష్లో మనకు ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాం కనుక ఇంగ్లీష్లో మనకి టెన్స్ చెప్పిరి, జెండర్ చెప్పిరి, అన్నీ చెప్పిరి కదా, కాబట్టి వర్బ్ ఎట్లా ఉపయోగించాలి చెప్పిరి, కాబట్టి ఇంగ్లీష్లో రాయటం సులభం. తెలుగులో అది ఉంటబట్టింది, తెలుగు చెప్తేనేమో ఉంటబట్టకపోయాయి, అది పూర్తిగా వ్యాకరణం అర్థం కాకపోయాయి. ఆ సంధి చెయ్యాలను చేయకూడదు, కొన్నిటికి సంధి నిత్యమాయి, కొన్నిటికి వైకల్పికమాయి, కొన్నిటికి కాదాయి, ఎక్కడ సంధి చేయాలను ఎక్కడ సంధి చేయకూడదు, ఇట్లాంటి అనుమానాలు పెట్టిపోయారు కదా. అందుకు తెలుపిరలు పోవాలంటే భయం అయింది అప్ప ఆ కాలంలో. మేము చదువుకున్న వాళ్ళమే, కానీ ఎక్కడ తీరుతారు పంతులు గారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుండే అంటే ఉభయ భాష ప్రవీణ వాళ్ళు తప్ప, వ్యాకరణ శిరోమణి అయినటువంటి వాడు ప్రతిదీ వ్యాకరణ దృష్టితోటే చెప్తుండే, సారస్వతం లోపలికి వెరనీగనే పోతుండే. అందుకొరకే నేను అక్కడ యాదులు ఒక చోట రాసినాను దీపాల పిచ్చే శాస్త్రి గారికి, మౌలానా రూమి మస్నవీని అనువాదం చేయమన్నప్పుడు నేను అనువాదం చేస్తాను కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోవాలి కదా, సాహిత్య అకాడమీ ఎవరు, నేను నాకు

0: ఎవరికి ఈరే. అందుకు భారతిలో రాసేవాడిని మొదలు. మౌలానా రూమి ఎంత గొప్ప కావ్యం, మౌలానా ఎంత గొప్పవాడు, కొన్ని పద్యాలు రాసిన భారతిలో. రాస్తే మొదటి పద్యం శాదూలమే, ధారాళంగా ఉంటాయి కొంచెం. ఇప్పుడు మానుకున్నాను, ప్రతాపరెడ్డి గారు మానిపించండు. అయితే శార్దూలం ధారాళంగా నడిచింది గనక ఎతి దృష్టిలో పడలే, ఎతి తప్పింది. మంచిగా కళ పద్యాలన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఎతి తప్పింది. కానీ తప్పినట్టు కనపడటం లేదు. అయితే తెనాల నుంచి దీపాల పిచ్చే శాస్త్రి గారు రాసారు, మహాభావం విద్వాంసులు వారు,
1: విద్వాంసులు
0: నాకంటే చాలా గొప్పవారు. వయస్సులో 22 పెద్ద, పాండిత్యం గొప్పది. అయితే వారికి నాకు సంబంధం ఏంటంటే, వారు వేద వెంకటేశ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాలలో తప్పులు వెతకటమే పని పెట్టుకొని వెతుకుతూ ఉంటే సరస్వత వ్యాసాలు ఏదో రాస్తుండే ఆయన ప్రతిపత్రికలు, భారతులు అని విద్యార్థులు. అయితే ఒకసారి ఎందుకో కోపం వచ్చి పరిచయం లేదు, ఏమి లేదు రాసిన, ఏమిటి మీరు, మీరు నెల్లూరు ఆంధ్రుడు, ఆయన నెల్లూరు తమిళుడు, తమిళునికి ఆంధ్ర భాష మీద ఇంత అధికారం ఎందుకు అనుకున్నట్టు రాస్తున్నారు మీరు, అదేం బాగుండటం లేదు అని అంటే, అప్పుడు నా వయసు చాలా చిన్నది, ఆయన తిడుతూ రాయవచ్చు లేకపోతే అసలు జవాబు రాయకపోవచ్చు. కానీ ఆయన ఏం చేసిందంటే, నా ఉద్దేశం అది కాదండి, భాష బాగుపడాలని. నాకు అతని మీద గౌరవమే కానీ ఎప్పుడు అట్లాంటి దృష్టితో రాయలేదు నేను. నా నేను రాసే మాటలలో ఏమైనా తప్పులు కనపడితే మీరు నాకు చెప్తే దిద్దుకుంటాను అని రాసిండు ఆయన. చాలా గొప్పవాడు, పండితుడు అయితే నేను రాస్తాడట, ఆ పండితుడు రాయడు. ఇంతకుముందు అన్నారే విమర్శ, విమర్శ తట్టుకునేటువంటి శక్తి పండితునికి ఉంటుంది, ఆ పండితునికి ఉండదు. ఆ పండితుడు కీర్తి కోసం రాస్తాడు. మీరు ఒకరిని విమర్శించినారు, నా దగ్గరికి చాలామంది పుస్తకాలు పట్టుకొని వస్తారు, ఒకరిని విమర్శించినారంటే ఆయనతోటి దూరమైనట్టుగా, ఇక మళ్ళా రాడు మా దగ్గరికి. ఆ కాలం అట్ట కాదు. ఇక మాటలో మాట వెళ్తుంది కనుక చెప్తాను నేను. ఈ దీపాల పిచ్చే శాస్త్రి గారు జాష్వా గారితో కలిసి కొంతకాలం జంట కవులు కదా వ్యవహరించిండట. అది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి సరస్వత పరిషత్తులు కూర్చున్నప్పుడు పుస్తకం క్రీస్తు చరిత్ర తెచ్చి, ఇదిగో మీ జంట కవిది అని దీపాల పిచ్చే శాస్త్రి గారు ఇచ్చిపోయిండు ఒక గదిలో ఉంటే. మేము అదేమిటి అట్లా అంటున్నాడు ఆయన అంటే, నిజమేనండి మేము ప్రయత్నం చేసినాం, ఇద్దరం కలిసి రాసిన అతంది రసవంతమైన కవిత్వం ఇతంది. అయితే పేర్లు కుదరక, జంట కవుల పేర్లు కుదరక మా అనుకున్నాము కరెక్టే. అయితే ఆ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఏమండి సదాశివ గారు మీ పద్యంలో ఎత్తి తప్పింది కదా మొదటి చరణంలోని అన్నాడు. మంచి కవి ఆయనే. అయితే పరాజికం చేసుకునే అవకాశం ఉండే ఆయన అంతటి తనువు మాకు ఇచ్చాడు. అవును నిజమే, ఇప్పుడు చూస్తున్నా అంతకు ముందు అదేం ధారాళంగా ఉంది కనుక కనపడలేదు. అయినా కానీ శాస్త్రి గారు మీరు శాబ్దికులు, ఛాందస్సులు, మీ దృష్టి ఎప్పుడు ఛాందస్సు మీదనే, ఎప్పుడు శబ్దం మీదనే, శబ్దదోషాలే చూస్తారు మీరు. కవిత్వంలో ఉండే అటువంటి రసం కనుక పోనేపోరు కదా అని రాస్తే వారు నవ్వుకున్నారు, అంతేగాని కోప్పడలే. వారు శాబ్దికులు, ఛాందస్సులు, మంచి కవులు కూడా, రసవంతమైన కవిత్వం రాసిన నాకు పంపించారు జాషువా గారి కంటే ముందు రాసింది. రెండు కవిత్వాలు ఒక పోరు అంటే జాషువా గారి కవిత్వం కంటే వీరిది ఇంకొక బాగుంటుంది. ఇట్ అంటే కొందరు కోపం వస్తుంది కానీ బాగుంటుంది, ఎందుకంటే జాషువా గారి కంటే వీరు పండితుడు.
1: ఇప్పుడు నాకు మీరు కొంత సమాచారాన్ని నేను అడిగింది మీరు దాటేశారు. ఇప్పుడు అప్పట్లో ఉర్దూలో మీరు చదివారు కదండి, ఉర్దూ భాషలో మీరు అంటే మీ తర్వాత చదివింది, ఆ ఉర్దూ భాషలో చదవటం వల్ల ఎక్కువ విషయాలు స్పష్టంగా తెలిసాయా అనేది కావాలి. ఎందుకంటే అప్పటి తరం ఇప్పటికే వాళ్ళు ఉర్దూ రాస్తారు, ఉర్దూలో కవిత్వం రాస్తారు, ఉదూ షహరీష్ చెప్తారు, అన్ని చెప్తారు ఆ తరం అంటే మీ తరం, మీ తర్వాత కొంతమంది కూడా చెప్తారు కొన్ని తరాలు వాళ్ళు. ఆ ఉర్దూ భాష వల్ల ఎలాంటి ప్రజ్ఞ మీకు వచ్చింది అనేది?
0: అయ్యా ప్రజ్ఞ భాష వలన ఏ భాష నేర్చుకున్నా ప్రజ్ఞ వస్తుంది, నేర్చుకోవటం వేరే. మీరు
1: అదే అదే
0: మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే, ఉర్దూ అంతగా చదవాలని మీకు ఎందుకు అనిపించింది అంతేనా?
1: అలా కాదండి, ఉర్దూ ఉర్దూయే ఉంది కదా అప్పుడు.
0: అవును,
1: అప్పుడు ఉన్నది పరిపాలకుల భాష ఉర్దూ.
0: అవును,
1: మీరు చదివారు. ఏ భాషలో చదివినా నా అభిప్రాయం ఏంటంటే, ఈ భాష ప్రామాణికం కాదు, జ్ఞానం అనేది ప్రామాణికం. ఇప్పుడు మీరు ఇంత సొసైటీని ఇంత ఇన్ని కోణాల్లోంచి మీరు పరిశీలించారంటే ఖచ్చితంగా మీరు ఒక జ్ఞానాన్ని ఆ సమయంలోనే, అంటే తెలుగు ఇంత పరిపుష్టంగా ఇక్కడ లేని సమయంలోనే మీరు ఆస్వాదించారు. ఆస్వాదించిన తర్వాత మీకు తెలుగు భాషతోటి ఇంట్లోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, మీ మేనమావ గారు ఆ గ్రంథాలు పట్టుకుని వెళ్ళేవారు,

0: మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు చదివారు, ఇవన్నీ చెప్పారు కదా, దాంతో మీరు డెవలప్ చేసేసి మీరు చేసుకున్నారు. అంతర్లీనంగా మీకు తెలుగు భాష ఉంది. అయితే ఉర్దూ భాష నుంచి సోయగాలు కానీ, సౌందర్య కానీ, లేకపోతే ఆ భాషలో ఉండే వ్యక్తీకరణ కానీ మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నారా తదుపరి కాలంలో అన్న తెలుసుకోవటానికి?
1: అయితే మాకు దొరికేది అప్పుడు ఉర్దే కదా. అయితే వేదాలు, నాలుగు వేదాలు మేము ఉర్దూ చదివినామండి.
0: నాలుగు వేదాలు ఉర్దూలో చదివానన్నారు కదా.
1: అవునండి.
0: అంటే మీకు అవి ఎలా లభ్యమయ్యాయండి?
1: అప్పుడు ప్రతి చోట హైదరాబాదులో ఈ మత ఘర్షణ జరుగుతుండే కదా. ఇప్పుడు ముస్లింలకి హిందువులకు అప్పుడప్పుడు జరుగుతుండే కదా, రజాకర్ల పీరియడ్ అయితే మీకు తెలుసు కదా. అప్పుడు హిందువుని కాపాడిన వాళ్ళంతా వీళ్ళే కదండి, ఈ హరిసమాజిస్తే. హరిసమాజిస్తే మాకు రక్షగా ఉండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నాను నేను 47. అప్పుడు మాకు కూర్చుండి చదివేది అదే హరిసమాజ్ పుస్తకాలే. వాళ్ళు రాసిన ఆర్యసమాజ్ స్వామి దయానంద సరస్వతి పంజాబ్ ఆయన. పంజాబ్ వాళ్ళకి ఉర్దూ బాగా వస్తుంది, ఉర్దూ వస్తుంది కదా, పంజాబీ లేకపోతే ఉర్దూ. అవి వేదాలకు సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు ఆయన రాసిండు. వేదం ఒక్కటే ఆయన ఒప్పుకున్నది, ఏ మతాన్ని ఒప్పుకోలేదు. వేదాన్ని చదువుతూ యజ్ఞ హోమ యజ్ఞయాగాలని ఒప్పుకుంటూ ఉండేవాడు, జంధ్యం వేసుకొని గాయత్రి చదివాడు. ఏ కులం వాళ్ళైనా కానీ ఆర్యుడే. ఈవెన్ హరిజనుడు కానీ గిరిజనుడు కానీ ఎవరైనా ఇప్పటికీ ఆర్య అంటే అదే, అతని కులాన్ని మనం
0: ఆర్య అనేది ఒక సిద్ధాంతం.
1: సిద్ధాంతం కేవలం వేదాన్ని మాత్రమే నమ్మాలి, ఇంకా ఏ మతాన్ని మత దేవతల్ని నమ్మటం లేదు. అట్లాంటి పుస్తకాలు మేము అక్కడ చదివేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు ఉర్దూలో మంచి రచనలు మనకంటే ముందు వెళ్ళినాయి కదండి, తెలుగు కంటే ముందు. ఎందుకంటే ప్రేమ్చంద్, పండిత్ సుదర్శన్ బాగా రాసేవాళ్ళు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పడింది, అంజమన్ తరక్కి పసంద్ ముసన్నపీన్ అని, 1935. అప్పటికి మేము ఇంకా చిన్నవాళ్ళమే, అయితే అప్పుడు చదవలే. అప్పుడు 1930 చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథలు నవలలు రాశారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఇతడే రామకృష్ణారావు, అబ్బూరు రామకృష్ణారావు గారు ఒక్కరే మెంబర్గా వెళ్ళినారు. వారి ప్రభావమే కొంచెం ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఇక ఈ ఉర్దూ వాళ్ళందరూ అండ్ మెంబర్స్ కనుక ఉర్దూ ప్రాంతం అంతా వాళ్ళ ఒక విధమైనటువంటి అభ్యుదయభావం వరకునే వాళ్ళు ఆపిను. మనమేమో ఇంకా విరసం కనుక కూడా వచ్చాం. అక్కడ విరసం లేదు, అభ్యుదయం విరసం రెండో కలిసే ఉన్నాయి. మగదూ అండోడే మీరు చెప్తారే, మగదూ ముహ్యుద్దీన్ అల్లేవాడే. అలీ సర్దార్ జాఫరీ, రజా సజ్జా జహీర్, సజ్జా జహీర్, ఇస్మత్ చోక్తాయి, సాధసన్ మింటూ, వీళ్ళందరికంటే పూర్వుడు ప్రేమ్చంద్, తర్వాత పండిత్ సుదర్శన్. వీళ్ళ మొదటి వార్షిక సభకు ప్రేమ్చంద్ని అధ్యక్షుడుగా పిలిచిండ్రు 1936. ఆ సంవత్సరం ఆయన పోయిండు కూడా. వీళ్ళ ఈ అంజుమన్ ఏర్పడటానికి ముందు, ఈ అసోసియేషన్ ఏర్పడటానికి ముందే ఆయన అటువంటి కథలు రాసిండు. సమాజాన్ని పట్టుకుని కథలు నవలలు బాగా రాసిండు, అవన్నీ చదివినాం. అయితే వాళ్ళు నిజంగా సాహిత్య సేవ అంటే, ఇప్పుడు రాసుకున్న వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు డబ్బు అంతే కదా.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీరు ఇంతవరకు ప్రముఖ తెలుగు కవి, రచయిత, అనువాదకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సత్యవోలు సుందరసాయి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రగీతాలు వింటారు.

వరుడు చిత్రం నుంచి సోను నిగమ్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి హరీష్ రాఘవేంద్ర బృందం పాడిన పాట, చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.

శివాజీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిన్మయి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి సాధనా సర్గం, కేజే ఏస్తాస్ పాడిన పాట, చిత్రం రక్షకుడు.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆకాశ వీధిలో చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గంగా పాడిన పాట.

ఓపెన్ అయ్యే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత, బృందం పాడిన పాట విన్నారు. తర్వాత ఆహా చిత్రం కోసం శ్రీనివాస్ పాడిన పాట.

ప్రేమించుకుందాం నా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

ప్రేమికుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నారు. ఆరు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ శ్రీలేఖ పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రియురాలు పిలిచిన చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖ

0: నొక్కివ్వనాలనవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచ.

రాధా గోపాలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: అనుభూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం వింటారు.

నాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహాటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోర్

0: చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే నలుగురు ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటీలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాల నిన్నో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిషాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపైన ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్నాము.

అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి, ఆయన ముఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని ముఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివెరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిలిం ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. యువరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఉచిత గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

0: डीजी और प्रिजन विभाग के अधिकारियों से इस बात का आग्रह करूंगा, लेकिन कभी इन मीडिया कर्मियों को एक एक करके जो तब एक्चुअल था आज उसको दृश्य के माध्यम से आपने जो प्रस्तुत किया है एक बार दिखाएंगे तो ये लगेगा कि जब हम स्वतंत्र नहीं थे या उसके पहले किस प्रकार के अमानवीय व्यवहार जेलों में किए जाते थे। वो दृश्य देख करके, वो इंस्ट्रूमेंट्स देख करके एक बार लगा कि वह कितने साहसी लोग रहे होंगे, कितने जीवंत रहे होंगे, जिनके दोनों पैरों के बीच में बड़े बड़े पत्थर बांध दिए जाते थे, उनके हाथ बांध दिए जाते थे।
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసీఎం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలఫర్ ఆసుపత్రికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
2: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు, అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపు ఉంది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాల్లోనే ఇది. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 320 లక్షల కోట్లు

0: ద్వారానే మనం వెల్త్ ని క్రియేట్ చేసుకున్నాం.
1: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరస్వామి, అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ లో ఈరోజు హిందూ ఏక్తా యాత్ర జరగనుంది. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితం చేసే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్రకు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి

వనితాలోకం మహిళల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 సంవత్సరాల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విశ్రాంత కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి సంభాషణ.

శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆకాశవాణి

0: బ్యాంకింగ్ కార్యక్రమాలు అని ఒక పట్టిక ఉంటుంది. దాంట్లో తను పనిచేసిన కాలంలో మొదటి స్థానంలో ఉండే కార్యక్రమాలు నిర్వహించారు వారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను? అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలం అయింది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. అసలు మీరు ఆకాశవాణికి రావాలని ఎందుకు అనుకున్నారు, ఎలా వచ్చారు? అన్నిటికంటే ముందు మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44+ లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు. ముందుగా అమ్మ చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్లో 8 ఏళ్ళు పనిచేశాను. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి మింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితో పనిచేశాను.
0: గొప్ప వాళ్ళు, స్టార్ వర్డ్స్
1: వాళ్ళందరూ. వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్ లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్టీ గారు, పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ప్రోగ్రాంలు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా. అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కదా, డబ్బింగ్కి నిప్పాన్ మిషన్స్ ఉండేవి, వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం. అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
0: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరిందాక అన్నట్టుగా అమ్మ, ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకి అందరికీ ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
1: అవును,
0: పలానా టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టడం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూశారు ఇంపార్టెంట్
1: వాటికి. అవును,
0: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక అన్నారు కదా గోల్డెన్ ఎరా అన్నట్టుగా, చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింపచేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు. ఆ విశేషాలు కథ మాస్టర్
1: వాళ్ళు బాగా పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి. నా ముందు స్టాల్ వర్డ్స్ చూశారు, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అన్నది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు నిలిగి ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్గా. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్ళతో మనం కలిసిపోయి వాళ్ళతో వాళ్ళని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
0: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
1: అన్ని లైవ్. మధ్య మధ్యలో 50 నిమిషాల్లో ఒక 20 నుంచి 30 నిమిషాల దాకా

0: రికార్డెడ్ ప్రోగ్రామ్స్ బిట్స్ బిట్స్ గా ఉండేవి, బట్ మిగతాదంతా కూడా లైవే లైవే పాడిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో పిల్లల బాలల బృందగీతాలకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీఠ.
1: అవును,
0: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు, బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్లే తయారు చేసుకుంటారు పాటలు, అవిను ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు మా ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్ లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీస్ అవి అన్నీ కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్ గా ఉన్న ఎంట్రీస్ ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డ్ వచ్చింది స్టేషన్ కి బృందగీతాలకి. అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం, అలా మనం రికార్డ్ చేసి పంపించడమే గాని ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో మన పేరు ఉండడం కానీ మన ఇది కానీ ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే.
1: అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్ తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
0: చేసాం మేము 1995లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే అని నవంబర్ లో వస్తుంది. ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేశాము, అది పిల్లల ప్రోగ్రామ్ లోనే బ్రాడ్కాస్ట్ చేశాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి, మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకుని.
1: అంటే అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
0: దూరంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు.
1: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి ఆ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడం ఒక ల్యాండ్ మార్క్.
0: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. అది నిజంగా అంటే అప్పట్లో ఇంత పబ్లిసిటీ అది లేదు కాబట్టి నార్మల్ గా వెళ్ళిపోయింది, ఒక క్యాజువల్ థింగ్. అవును, మనం ఏదో ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రామ్ జరిగింది, స్టేజ్ ప్రోగ్రాము, అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారు అన్నమాట. వచ్చి, మేడం మీ దగ్గర ఇలా బాలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బాలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని. అంటే చెప్పాను, ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్ళారు వాళ్ళు, వెళ్ళి వాళ్ళ పిల్లవాడి
1: తల్లి దగ్గరికి పిల్లల్ని కలపడం అంటే అది అంత
0: భగవంతుడు దయ,
1: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
0: అదే
1: అయితే అమ్మా, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం యువవాణి వరకు వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోల్సెన్స్ ఏజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటది. వాళ్ళని సరియైన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు, అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు, ఎందుకు చేయాలనిపించింది?
0: టాక్ షోసే కాకుండా టాక్ షోస్ లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
1: అవును,
0: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్ లో చేయాలి.
1: ఫస్ట్ ముందు మనం అప్గ్రేడ్ కావాలి
0: అంతే కదా, వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం యాక్చువల్ గాను.

0: జనరల్ గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ, వీటల్లో ఎలా ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేసాం. నాకు బాగా గుర్తు నృత్యానికి జొన్నల్గడ్డ అనురాధ గారు వచ్చారు,
1: సెంట్రల్ యూనివర్సిటీ
0: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు, తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే ఉత్తమ్ అని ఒక కార్టూన్స్ అవి నిర్వహించే ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా వచ్చారు మన ప్రోగ్రాంకి.
1: అద్భుతం.
0: మెయిన్గా నేను యువవాణి చూస్తున్నప్పుడు, అలాగే అప్పట్లో రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
1: చాలా బాగుంది,
0: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది ఈ యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు ఎంత ఆల్ ఇండియా రేడియో నుంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా, మీరన్నట్టుగా యంగ్ పీపుల్కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు మాట్లాడారు. అలాగా
1: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందున అమ్మ ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
0: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను, ఇంగ్లీష్ యువవాణిలో కూడా
1: దాదాపు వాళ్ళందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్లకి ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
0: అంతే, యువవాణిలో జనరల్ గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సీ రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
1: అవును చాలా ఫేమస్,
0: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్ కి వచ్చారు, పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ కూడా చేశారు.
1: ఇది బాగుంది,
0: యువన్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా బ్రాడ్కాస్ట్.
1: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని వరల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం, మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే ఉమెన్ సెక్షన్.
0: విమెన్ సెక్షన్ ఏంటంటే నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్ కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్ గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్ళాను. అక్కడ చేయడం కూడా ఓ విధంగా చాలా కష్టం, ఏఆర్ ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం.
1: న్యాయ సలహాలు
0: స్టార్ట్ చేసి విమెన్ కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి, ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇది అది కాదు, రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్ న్యూస్ సెక్షన్ వాళ్లే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాము. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా విజయవాడలో ఉండగా ఒకటి రెండు ఉమెన్స్ ప్రోగ్రాంలు, ఒకటి రెండు చిల్డ్రన్స్ ప్రోగ్రాంలు కలుపుకుని ఓబీలకి వెళ్ళేవాళ్ళం. అలాగా ఏంటి చీరాల, బాపట్ల, గుడివాడ, ఏలూరు ఈ వీటల్లో

0: అలా చేశాం. యాక్చువల్గా విజయవాడలో ఉండగా ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే స్టాల్ వాట్ దుర్గా జానకిరాణి గారు చేశారు, ఆ తర్వాత డాక్టర్ విజయ్ గారు చేశారు. సో మనం ఇక్కడ నిలదొక్కుకోవాలి ఆ సెక్షన్లో. సో ఇక్కడ కూడా చాలా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము.
1: మీరు విజయవాడ హైదరాబాద్ రెండు సెక్షన్స్ అంటే చూశారు, ప్రాంతాల వారీగా చూస్తే మీరు ఆంధ్రాలో ఎక్కువ జనాలు వింటారు, అవేర్నెస్ ఉంది, బాగా చదువుకుని ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓబీలకు వెళ్ళినప్పుడు అక్కడ శ్రోతలు స్పందనే విధంగా ఉండేది?
0: వాళ్ళు తప్పకుండా ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిని ఆదరించేవాళ్ళు. వాళ్ళు మలానా ప్రోగ్రాంలు మీరు చేస్తున్నారు, మీరు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళ స్పందన మనకు తెలియజేసేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలు అన్ని సగం వెరైటీ ప్రోగ్రాంలు చేసేవాళ్ళం బయట ఓబీలు చేస్తున్నప్పుడు, మరి అక్కడ శ్రోతలు కూడా వచ్చేవాళ్ళు. సో బాగా జరిగేది. విమెన్స్ ప్రోగ్రాం కూడా విజయవాడలో ఉండగా స్టేజ్ ప్రోగ్రాం చేశాము, బాగుండేది అక్కడ. అంటే హైదరాబాద్లో కూడా వినేవాళ్ళు, కానీ ఇక్కడ రేంజ్ ఎక్కువ కదా, ఇట్స్ ఎ సిటీ. సో మనకి ఒక్కొక్కసారి తెలియదు, అయినా కూడా మన ఇప్పుడు ఎలా చేస్తున్నారో అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా ఇప్పుడు.
1: అవును, ఇప్పుడు
0: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేశాం ఫీచర్స్ గాను. డొక్కా సీతమ్మ గారు వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేశాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యూ డ్రామాల్లా చేశాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేయడం. డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు
1: పనిచేయడం,
0: అవేర్నెస్ తీసుకురావడానికి. ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో, వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అనమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రామ్ లో.
1: అమ్మ, ప్రతి ఒక్కరిది ఒక ముద్ర ఉంటుంది, మీదనుకున్న ముద్ర మీరు వేశారు అన్ని మనం చేసిన కార్యక్రమాల్లో ఒక్కొక్క సెక్షన్ లో. అయితే నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే 2000 సంవత్సరంలో అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళది ఒక వర్క్ షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్ళడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది?
0: అంటే ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్ కి.
1: అసలు ఏ వర్క్ షాప్ అది?
0: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద. ముందు 1999లో మన ఆకాశవాణి హైదరాబాద్ లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 మంది దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి మేము తర్వాత రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తాము. అది ఎక్కడ చేస్తామో మాకు తెలీదు, ఇంకా మేము సర్వే చేసుకోవాలి అని అన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఆ 15 రోజుల కార్యక్రమం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆ 15 రోజుల కార్యక్రమాల్లో ఏంటంటే ఈ సెక్స్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మాకు అంటే లెక్చర్స్ అది ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాము ఎలా తయారు చేయాలి, ప్రోగ్రామ్ నిడివిని ఎలా తగ్గించాలి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ మాకు నేర్పించారు బీబీసీ వాళ్ళే. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డీ గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 గురిని మేము సెలెక్ట్ చేశాము. ఇలా బీబీసీ వాళ్ళు లండన్లో వర్క్ షాప్ రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాము.
1: గొప్ప అవకాశం,
0: నిజమే అది, గొప్ప
1: చాలా అవకాశం, ఇంకా అందరి డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
0: సో అలా మేము వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లారు
1: లండన్.
0: అక్కడ ఒక 1 వారం రోజులు మాకు వర్క్ షాప్ చేశారు. అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్, వాళ్ళకి 1 అవర్ ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్ లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్

0: లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు,
1: ఓకే
0: దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు, అలా ఒక 1 అవర్ ప్రోగ్రాం వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రాం అన్నది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అదంతా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మాకు మన దగ్గర కూడా
1: చాలా
0: చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్ గా చాలా ముందుకున్నాము. అదొక ఎక్స్పీరియన్స్, అది జీవితంలో మర్చిపోరాని ఎక్స్పీరియన్స్. ప్రొఫెషనల్ గా ఎదగడానికి అది బాగా పనికొచ్చింది, చాలా బాగా పనికొచ్చింది.
1: బీబీసీ ట్రైన్ చేసిన వాళ్ళు తెలుసా ఉషా మేడం అని అనుకునేవాళ్ళం, మేము చాలా అడ్మైరింగ్ గా చూస్తూ ఉండేవాళ్ళం. మ్యూజిక్ సెక్షన్ కొద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరివి కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము,
0: అవును
1: అదే ఆకాశవాణి అంటే చెవి ఒగ్గి ఉండాలి అన్నట్టుగా మ్యూజిక్ కనసరికంటే ఆకాశవాణి. వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇటు లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం. అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కైవ్
0: ఉన్నాయి.
1: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
0: మ్యూజిక్ సెక్షన్ నాకు ఇచ్చారు, ఇందులో ఎక్కువగా అడ్మినిస్ట్రేషనే, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డీ అన్నారు. సరే మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే ఆడిషన్లు పెండింగ్ ఉండిపోయి,
1: చాలా
0: పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్ కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే చెయ్యాలి, మరి చెయ్యాలి అంటే ఒక్కొక్క, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే
1: ఒక పెద్ద యజ్ఞం,
0: యజ్ఞం కరెక్ట్,
1: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పథకం వచ్చినట్టు ఫీల్
0: అయ్యారు, అదొక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే అనుకోకుండా. మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్, ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్, ఆయనది 1.5 అవరు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5 అవరు.
1: అబ్బో
0: వాళ్ళిద్దరూ లెజెండ్స్, ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం, వాళ్ళ టైం అయిపోతుంటే వాళ్ళని ఇది చే వాళ్ళకి చెప్పడము, మన మ్యూజిక్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఢిల్లీ పంపించినప్పుడు అలాంగ్ విత్ అనౌన్స్మెంట్స్ పంపించాలి,
1: అవును అది ముఖ్యం,
0: అవి కూడా అటాచ్ చేయాలి అంటే మరి కాన్సర్ట్ 1 ఫుల్ 1.5 అవర్ వస్తే కొంచెం ఇబ్బంది.
1: అవును
0: అలా చాలా బాగా జరిగాయి ఆ కాన్సర్ట్లు. మాత్రం ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
1: అవును
0: ఆ ఏడాది హైదరాబాద్ కి ఇచ్చారు, ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు, ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయ మేడమే ప్రోగ్రామ్ హెడ్, ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ ఇది చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకల చిన్నసత్యనారాయణ గారు వచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
1: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళా ఫీల్ పోకుండా, మళ్ళా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. భక్తి సంగీతం గురించి చెప్పండి ఆకాశ.
0: భక్తిరంజన్ కొన్నేళ్లు నేను భక్తిరంజన్ చూశాను, భక్తిరంజన్ షెడ్యూల్

0: చూసేదాన్ని. అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు అవి దసరాలు మొదలైనప్పుడు అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటేంటంటే ఎప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది.
1: తిరుపావై కోసం మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్, ఇంకెక్కడ బయట దొరకవమ్మా, మీ దగ్గర దొరుకుతాయని. నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి బాగా అమ్ముడుపోయేవి.
0: పిల్లల పాటలు,
1: పాటలు ఒకటి, అవును పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళే వెళ్ళారు.
0: అప్పుడు వెదవతిగా ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
1: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్ లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంది. అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా

0: పిల్లలు పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళే వెళ్ళారు.
1: అప్పుడు వేదవతిగా ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
0: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్ లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంది. అది అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి.
1: అది ఒక ఎత్తు. తర్వాత ఏంటంటే ఈ క్యాబిన్ క్రూ వాళ్ళది ఎన్ని బ్యాచెస్ వచ్చేవో, ఓ పక్కన మన ప్రోగ్రామ్ అడ్మిన్ ట్రైనింగ్ చేసుకుంటూనే క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కూడా చేయవలసి వచ్చేది.
0: సరే, ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకొని 90 ఏళ్ళ ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువవాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. వాళ్ళతో మమేకమే కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
1: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం. అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చెయ్యాలి. సాహిత్యాన్ని సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
0: బహుజన హితాయ బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి. ఈ 90 ఏళ్ళు మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మీరొచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.
1: ఈ 90 ఏళ్ల ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.
2: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు సమయం 1:50 కావస్తుంది. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: आदाब, ये आकाशवाणी है खबरों के साथ, मैं कलीम अहमद. जनाब हेमंत बिस्वा सरमा ने लगातार दूसरी मियाद के लिए आसाम के वजीर आला के तौर पर हलफ ले लिया है. नीट अंडर ग्रेजुएट इम्तिहान पेपर लीक हो जाने के इल्जाम के सबब मंसूख कर दिया गया है. सीबीआई से तहकीकात कराए जाने का हुक्म दिया गया है. सीबीआई ने मगरबी बंगाल के वजीर आला शुभेंदु अधिकारी के मुआविन चंद्रनाथ रथ के कत्ल की तहकीकात अपने हाथ में ले ली है. सदर जमहूरिया द्रौपदी मुर्मू ने 15 नर्सों को कौमी फ्लोरेंस नाइटेंगल अवार्ड से नवाजा है. और आईपीएल क्रिकेट में आज शाम अहमदाबाद में गुजरात टाइटंस का मुकाबला सनराइजर्स हैदराबाद से होगा. अब खबरें तफसील से. बीजेपी के सीनियर रहनुमा हेमंत बिस्वा सरमा ने आज लगातार दूसरी बार आसाम के वजीर आला के ओहदे का हलफ लिया. गवर्नर लक्ष्मण प्रसाद आचार्य ने उन्हें ओहदे और राजदारी का हलफ दिलाया. ये तकरीब गुवाहाटी के खानापाड़ा इलाके में वेटरनरी कॉलेज ग्राउंड में मुनक़िद हुई. डॉक्टर शर्मा के साथ 4 अरकान असेंबली को भी काबीना वजीरों की हैसियत से हलफ दिलाया गया. इनमें बीजेपी के रामेश्वर तेली और अजंता नेओग, आसाम गण परिषद के अतुल बोरा और बोडोलैंड पीपुल्स फ्रंट के चरण बोरो शामिल हैं. वजीर आजम नरेंद्र मोदी, मरकजी वजीर दाखिला अमित शाह, वजीर दिफा राजनाथ सिंह, बहुत से मरकजी उजरा और एनडीए की सरकार वाली रियासतों के उजराए आला ने इस तकरीब में शिरकत की. इसके साथ ही डॉक्टर शर्मा आसाम में ऐसे पहले गैर कांग्रेसी रहनुमा बन गए हैं जिन्होंने वजीर आला का ओहदा लगातार दूसरी बार संभाला है. कौमी जमहूरी इत्तेहाद एनडीए इस रियासत में लगातार तीसरी बार इख्तदार में आया है. उसने 126 रुकनीय आसाम कानून साज असेंबली में 102 सीटें हासिल की थी. भारतीय जनता पार्टी 82 सीटों के साथ सबसे बड़ी पार्टी बनकर उभरी थी, जबकि उसकी इत्तेहादी पार्टियों आसाम गण परिषद एजीपी और बोडोलैंड पीपुल्स फ्रंट बीपीएफ को 10-10 सीटें हासिल हुई थीं. वजीर आजम नरेंद्र मोदी जुमे से 5 मुल्कों मुतहद अरब अमारात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली का दौरा करेंगे. अपने दौरे के पहले मरहले में वजीर आजम जुमे को मुतहद अरब अमारात पहुंचेंगे, जहां वो सदर शेख मोहम्मद बिन जायद अल नहयान से तवानाई से मुतालिक इश्तराक और दो तरफा ताल्लुकात पर बातचीत करेंगे.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం సింగభూపాలెం నుండి చిలక రమాదేవి, ఎర్రబోయిన సావిత్రి, చిలక సుగుణ, మంచినీళ్ల జనని, పొదల విజయ, భద్రమ్మ, సుశీలమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో, తర్వాత మాయదారి మల్లిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రమాదేవి, వెంకటేశ్వరరావు, రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, వంశీ, కౌశిక్, స్వప్న, దక్షిత. ఇదే పాట కోసం గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ నాగచారి, శేషరత్నం, భవాని, త్రివేణి, మహేశ్వరి, కృష్ణవేణి, భార్గవ

ఇన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత తులసి చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామం నుండి

పూనెం రమేష్, గంగా నవ్యశ్రీ, నందిత, తాటి భూమయ్య, దేవేందర్, కుంజ ప్రభాకర్, శైలజ, రితు వర్మ, కౌలూరి నారాయణ, నాగలక్ష్మి, అంజీపాయం, కనకయ్య, నాగలక్ష్మి, వజ్ర శ్రీను, శారద, సాయి భవాని, సాయి లక్ష్మి, సాయి కుమారి, సాయి కృష్ణ, ధనసరి కోటి, మాధవి, సౌజన్య, ఊకే రాజు, తెల్లం గోపయ్య, పద్మ, చిన్నారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బంగారు చెల్లెలు చిత్రంలోని ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంపేట్ బస్తీ నుండి చిన్న పాసి, కన్న పాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, చాపెల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, పార్వతీబాయ్, చోటా పూరన్ బాసి, ఎండి షాకీర్, షాహజాది, సుందర్ రాజ్, ప్రవీణ్, రామ్మోహన్, మాలాబాయి కోటి, ఇంద్ర పాసి, రామ్ఫల్ పాసి వీరంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో తర్వాత గీత గోవిందం చిత్రం కోసం శ్రీ శ్రీరామ్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట్ నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జయశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత శ్రీరామచంద్రులు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత దత్తపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక, ఇంకా వీరి కుటుంబ సభ్యులు నెహ్రూ బస్తీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను కోరిన శ్రోతలు ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత డాడీ చిత్రం కోసం హరిహరన్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు సింగభూపాలెం నుండి నరేష్, సుశీల, అయాన్, సంజన, జస్విత, వైష్ణవి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో తర్వాత శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్లందు కాలరీస్ గల శివస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, దూడం ఉమాశంకర్, రజిత సంగం రాములు, జయలక్ష్మి జాడిపెంటయ్య, నరహరి నాయక్, ఎం వెంకటరాజం, ఎండి షాకిర్, మారపల్లి కుమారస్వామి, సరోజ, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, కవిత, మురళీధర్ భూతడ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా అందరికి మొనగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట వినిపిద్దాం.

కిన్నెర లహరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాయాలనుకుంటే మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్కోడ్ 507118.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన కార్తికేయ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ ఆంజనేయం చిత్రంలోని చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు మణిశర్మ. వినండి కార్తికేయ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ ఆంజనేయం చిత్రంలోని చిత్రగీతాలు.

0: ఇంతవరకు మీరు కార్తికేయ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ ఆంజనేయం చిత్రంలోని చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు.

సంగీతం ఈ మూడక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తున్నాయి.

కాలాన్ని సైతం మరిపించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం.

మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం, బలమిచ్చేది సంగీతం. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేము.

భారతదేశం సంగీత దేశం. మన దేశంలో సంగీతం రాజుల కాలం నుంచి ఉంది. అప్పట్లో స్వయంగా కొంతమంది సంగీత విద్వాంసులు కావడంతో సంగీత కళకు ఎనలేని ఆదరణ లభించేది. రాజుల తర్వాత సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద ఆలయాల్లో కచేరీలు ఇచ్చేవారు. ఇండియాలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీంతోపాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్టర్న్ మ్యూజిక్లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

0: థకిట థకిట ధిమి
1: ధీరణ ధీరణ
0: నాట్యం
1: ధీరణ ధీరణ
0: థకిట థకిట ధిమి
1: ధీరణ ధీరణ
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరణన ధిరణన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము
1: అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
2: సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరపిస్తాయి అనడంలో సందేహం లేదు. సంగీతంలో మనసును రంజింపచేసే మహత్తు ఉన్నది. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఆఖరికి పశువులు జంతువుల సైతం సంగీతానికి ముగ్ధులవ్వక మానరు. సంగీతంలో ఉండే రాగం వల్ల మనసు ఆహ్లాదం చెంది కొత్త ప్రపంచంలో విహరింపచేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతంలో

సంగీతంలో సరిగమ పదనిస అనే ఏడు స్వరాలే కీలకం. అక్కడ నుండే అనేక జనక రకాలు, వాటి నుండి పుట్టిన అనేక జన్యరాగాలు ఉండనే ఉన్నాయి. ఇలా ఆ ఏడు స్వరాల నుండి సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది. ఎవరు సంగీతం నేర్చుకున్నా ఇక్కడి నుండి ప్రారంభం జరగాలి. ప్రస్తుతం అమలులో ఉన్న రాగాలన్నీ ఇక్కడ్నుంచి పుట్టినవే. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు, అన్నమయ్య జాజిరిపాటకు, భక్తరామదాసు భజన సాంప్రదాయానికి కబీర్దాస్

అమచరిత్ మానస్కు, ముత్తుస్వామి దీక్షితులు నవవర్ణ కీర్తనలకు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత రాగాలకు, ఇంకా అనేక మంది లబ్ధప్రతిష్ఠులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు.

వీరి భక్తి మార్గానికి సంగీతం ఆలంబనగా నిలిచింది. చక్కటి పదకూర్పుతో సంగీతాన్ని భక్తి మార్గానికి ఉపయోగించారు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను సంగీత త్రిమూర్తులు అంటారు. వీరి రచనలు ఒకరిది ద్రాక్షపాకం, ఇంకొకరిది కదలీపాకం, మరొకరిది నారికేళపాకంలా ఉంటాయని ప్రతీతి. ఇంత గొప్పగా ఉంది కాబట్టే భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతానికే తలమానికంగా నిలబడింది.

సంగీతం ప్రతిదాన్ని నయం చేస్తుంది. సంగీతం మనసు, శరీరం మరియు ఆత్మకి స్వస్థతను చేకూరుస్తుంది. రెండు కర్రలను కలిపి వాయిస్తే ఆసక్తిని కలిగించే శబ్దం వస్తుంది అని మానవులు గ్రహించినప్పటి నుండి సంగీతం మనుగడలో ఉంది. సంగీతం మన మనస్సుకు ఉత్తేజం కలిగిస్తుంది. ఆనందం, దయ మరియు ప్రేమ లాంటి భావాలను మనసులో పెంచుతుంది. సంగీతం ఏదైనా సామాజిక సమావేశంలో ఒక అవిభాజ్య భాగం. ఇది మన మనసుకు స్వాంతతను అందిస్తుంది. ఎంతలా అంటే, ఇప్పుడు ఇది ఒక రకమైన థెరపీలాగా గుర్తించబడుతుంది. 20వ శతాబ్దం మధ్యలో మ్యూజిక్ థెరపీ ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది మరియు శిక్షణ పొందిన థెరపిస్టులు దానిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ఆధునిక సాంకేతికల అభివృద్ధి వలన, సంగీతం వలన మన మెదడు యొక్క నిర్మాణం మరియు పనితీరుపై పడే ప్రభావం గురించి, మానసిక స్థితిని మెరుగుపరచడం గురించి, మన భావావేశాలను ప్రేరేపించడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సనిదమ పని సరి మరి రిజని దరి దని మని దమది సదా శివ సరి సరి ధని దరి సరి ధని దరి సరి మరి మ పని దమరి సరి మ పని సరి సరి ధని దమ పని సరి సరి మ మరి రి దరి దమ ని దమ పని సరి మరి సరి మరి సరి ధని సరి మరి సరి మరి సరి

సంగీతం నేర్చుకోవడం వలన మన మెదడు నిర్మాణంలో మార్పులు ఏర్పడి మరింత చురుకుగా మరియు దృఢంగా మారుతుంది. ప్రశాంతమైన సంగీతం వినేవారిలో సమాచారాన్ని ప్రాసెస్ చేసే వేగం, తర్కం, సృజనాత్మకత, అవధాన విస్తృతి మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. హాయినందించే సంగీతాన్ని వినడం వలన రక్తంలో ఒత్తిడి, హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో ఔషధాల అవసరాన్ని కూడా తొలగిస్తుంది. సంగీతాన్ని వినడం ద్వారా ఆహ్లాదకరమైన స్థితిని సాధించవచ్చు. ఇది ప్రత్యేకమైన శారీరక మార్పులకు దారితీస్తుంది. చివరి

పనిచేసే సమయంలో మన దృష్టిని ఆకర్షించే అనేక అంశాలు ఉంటాయి. సంగీతం మనల్ని మెరుగైన ఉత్పాదకతను అందించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం సంగీతాన్ని విన్న వ్యక్తులు సంగీతం వినని వ్యక్తుల కంటే తమ పనులను మరింత త్వరగా పూర్తి చేశారని, మెరుగైన ఆలోచనలను కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. సంగీతం మెరుగైన ఏకాగ్రతను సాధించడంలో ప్రజలకు సహకరిస్తుంది. ఇది స్పెల్లింగ్స్ మరియు కవితలను గుర్తుపెట్టుకునే సామర్థ్యం

మెరుగుపరచగలదు. పాఠశాలలో సంగీత కార్యక్రమాలలో పాల్గొనడం వలన అభ్యాసన, ప్రేరణ మరియు ప్రవర్తనపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలియజేయబడింది.

సంగీతం వలన ఎందుకు నొప్పి తగ్గుతుందో సరిగ్గా తెలియకపోయినప్పటికీ డోపమైన్ విడుదలలో సంగీతం యొక్క ప్రభావం కీలకమైన పాత్రను కలిగి ఉండవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం వెన్నుముక సర్జరీకి ముందు సంగీతం వినని పేషెంట్లతో పోలిస్తే సంగీతం వినే పేషెంట్లు తక్కువ నొప్పిని అనుభవించారు. ఒత్తిడి మరియు ఆందోళన అనేవి నిద్రను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రధాన అంశాలు. సంగీతం వాటిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సంగీతం వినడం వలన మరింత మంచి నిద్ర మరియు మెరుగైన నిద్ర వస్తాయి. మంచి సంగీతాన్ని వినండి. మీ మనస్సును, ఆత్మ మరియు శరీరంపై పడే అద్భుతమైన ప్రభావాన్ని ఆస్వాదించండి.

0: మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై చిత్రగీతల కార్యక్రమం. ముందుగా 16 చిత్రం నుండి కుమార్ సన్వారపించిన పాట

का कुछ करा धर्म पाल का धैर्य

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను ఇదే ప్రసారంలో 8 గంటలకు కిన్నెరల హరి మీరు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్ లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మిషన్ మోడ్ లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, గ్రామ స్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు.

0: హైదరాబాద్ లోని జలసౌధలో ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట త్రాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15వ తేదీ వరకు 10 TMCల నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 TMCలు, నాగార్జున సాగర్ నుంచి 16 TMCల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71 వ మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవక ముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రవాచిక వందన కశ్యప.

ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో ఫైనల్ పరీక్షలో విజయం సాధించేందుకు మంచి మార్గం మాక్ టెస్టులు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. తెలుగులో వార్తలు వినవచ్చు 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో పచ్చిరొట్ట పైర్ల సాగు ఆవశ్యకత, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగంజలి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం ఆకుకూరలు, ఆరోగ్యం వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా చిరుధాన్యాలలో సామలతో ఆరోగ్య ప్రయోజనాలు ప్రసంగ వ్యాసం కూడా ఉంటుంది. వికసిత్ భారత్ ప్రసారమవుతుంది 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వినవచ్చు. ఇక ఈరోజు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ పి రాధాకృష్ణమూర్తి. 6:35 రైతు సమాచారం, మెట్ట సాగులో మెలకువలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, ఇందులో తలనొప్పి రకాలు, కారణాలు, నివారణ మార్గాలు వివరాలు తెలుసుకోవచ్చు. 7:45 క్రీడాలోకం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోలిక్ గురించి అసిస్టెంట్ ట్రెజరర్ కె రమేష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వెలువడుతుంది. 8:30 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏక చిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది. కార్మికుల కార్యక్రమం 12:40. ఇందులో వేసవిలో తీసుకున్న జాగ్రత్తలు ప్రసంగం. అనంతరం నేటి సమాజానికి దర్పణమే మహాభారతం ఒక విశ్లేషణ. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు, గ్రామ ప్రియ కొల్ల పెంపక వివరాలు, ఇంకా నువ్వులో ఆశించే చీడ పీడల సస్యరక్షణ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 8:00 కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం యువతకు బాట ఆకాశవాణి మాట.
2: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు తాము గ్రాడ్యుయేషన్ కోసం చేరాల్సిన కాలేజీలు, వాటి ప్రవేశ పరీక్షల గురించి ఆలోచించే సమయం వచ్చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులు రాసే కొన్ని ప్రవేశ పరీక్షల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. JEE F2 అప్లికేషన్స్ ముగిశాయి. త్వరలో ఆ పరీక్ష జరగనున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీ అప్లికేషన్స్ VIT, మణిపాల్, SNU, అమృత, SRM, ఇంటర్ మార్కులతో అడ్మిషన్స్ ఉన్న కొన్ని కాలేజీల్లో అప్లికేషన్స్ మొదలయ్యాయి కూడా. అయితే మార్క్ టెస్టులు ఎక్కువగా రాయడం అనేది మనకు ఉపకరిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. JEE F1 ఇది ఒక అనుభవం. జనవరి నెలలో ఇది జరిగింది. చాలా మార్క్ పరీక్షలు రాసినా కూడా కొంత ఆందోళన అసలైన పరీక్ష రోజు మనకు ఉంటుంది. మొదటి ఫేజ్ పరీక్ష విద్యార్థులకు చాలా మంది అభ్యర్థులతో కొత్త ప్రదేశంలో పరీక్ష రాయటం, పరీక్ష ఇంటర్ఫేస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీకంటూ ఒక సెక్షన్ ఆర్డర్ టైమ్ స్కీమ్ ఉన్నా కూడా పరీక్ష రోజు వచ్చిన పేపర్ డిఫికల్టీ లెవెల్ ని బట్టి టైమ్ మేనేజ్మెంట్ పట్ల ఒక అవగాహన ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. ప్రశ్నల ప్యాటర్న్ తెలిసిందే, కానీ పరీక్ష ఒత్తిడిలో గుర్తుకు రాకపోవడం, తప్పులు చేయడం కూడా జరిగిపోతాయి. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని ఒక ప్రిలిమినరీ అసైన్మెంట్ గా భావించి అందులో మీ పరీక్ష ప్రిపరేషన్ లో మీరు బెటర్ చేయగలిగేవి ఏంటి అని గ్రహించి స్టేజ్ 2లో మనం ప్రయత్నించుకోవాలి. స్టేజ్ 1 రిజల్ట్స్ ని బట్టి నిరుత్సాహపడడం మానేసి స్టేజ్ 1లో NIT వంటి వాటిలో నీట్ ఖచ్చితంగా వస్తుందనుకునే వారు, అడ్వాన్స్డ్ రాయడానికి క్వాలిఫికేషన్ ఉంటుందనుకునే వారు అడ్వాన్స్డ్ కు ప్రిపేర్ అవ్వచ్చు. ఇతరులు స్టేజ్ 2 ప్రిపరేషన్ కి రెడీ అవ్వాలి. దీనికి మీ అనుభవాల నుంచి స్ట్రాటజీ పుడుతుంది. JEE Phase 2 స్ట్రాటజీ, ఇది స్టేజ్ 1 అనుభవాల నుంచి మీ కాన్సెప్ట్ క్లారిటీలో ఉన్న లోపాలు, టైం మేనేజ్మెంట్ పొరపాట్లు, అక్యురసీ అటెంప్ట్స్ స్ట్రాటజీ అనలైజ్ చేసుకుని Phase 2కి ప్రిపేర్ అయితే మంచిది. కాన్సెప్ట్ లోపాల గురించి బాగా అధ్యయనం చేయాలి. గత సంవత్సరాల పేపర్లను బట్టి ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, విద్యార్థులకు ఒక అంచనా అనేది తెలుసుకోవాలి. దాంతోపాటు డిఫికల్టీ లెవెల్ ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ రెడీ చేసుకుని ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు పరీక్షల్లో కాన్సెప్ట్ గ్యాప్స్ ఉన్నాయని పరీక్ష రాస్తే గాని మనం గ్రహించలేం. కాన్సెప్ట్ ఎర్రర్ అనేది చాలా ముఖ్యం. ఇది మీరు చదవని లేదా వదిలేసిన వాటి నుంచి వచ్చినవి, లేదా మీకు సమయానికి కాన్సెప్ట్ డెప్త్ లేక డౌట్ వచ్చినవి, పూర్తిగా అసలు ఎవరికీ తెలియనిది ఉంటే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అప్లికేషన్ ఎర్రర్, కాన్సెప్ట్ తెలిసి కూడా పరీక్షలో అప్లై చేయరాకపోవడం, పరీక్ష ఒత్తిడి వల్ల అప్లై చేయలేకపోవడం అనేది ఉంటుంది. కెరీర్ మిస్టేక్స్, డేటా సరిగ్గా చూసుకోకపోవడం, ప్రశ్నను పూర్తిగా చదవకపోవడం, లెక్క అసంపూర్తిగా చేయడం, క్యాలిక్యులేషన్ తప్పులు, ఇలాంటివన్నీ కూడా కెరీర్ మిస్టేక్స్. ఇందులో ఓ 20 మార్కులన్నా పోగొట్టుకునే వారనేది చాలా మంది ఉంటారు. సిల్లీ మిస్టేక్స్ చేయకపోవడం, అలాగే వచ్చిన కాన్సెప్ట్ లో డెప్త్ క్లారిటీ పెంచుకోవడం మొదలుపెట్టి మీరు కవర్ చేసే చాప్టర్ల సంఖ్యని పెంచుకోవాలి. బోర్డు పరీక్షల తర్వాత Phase 2 రివిజన్ కు కొంత సమయమే ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడైతే మార్కుల స్కోర్ చేసే ఛాన్స్ ఉందో వాటిపై పట్టు సాధించండి. గత సంవత్సరాల పేపర్లను బట్టి చాప్టర్స్ డిఫికల్టీని బట్టి కూడా ఇవి చదువుకోవచ్చు. తెలంగాణ 2nd ఇయర్ పరీక్షల మధ్యలో కొంత సమయం వచ్చింది. విద్యార్థులు కొందరు NCERT బేస్డ్ కొంత రివిజన్ ఈ టైంలో కూడా చేసి ఉంటారు. మీరు

0: టార్గెట్ చేసే స్కోర్కి అవసరమైన దానికన్నా కాస్త ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫిజిక్స్లో డైరెక్ట్ థియరీ బేస్డ్ ఫార్ములా బేస్డ్ ప్రశ్నలను అస్సలు వదలవద్దు. ఉదాహరణకు మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రానిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెమీకండక్టర్స్, రే ఆప్షన్స్, ఎలక్ట్రానిక్స్ అలాగే మెకానిక్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. కెమిస్ట్రీ స్కోరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫిజిక్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్ నుంచి చాప్టర్లు ఎంచుకుని అలాగే ఎన్సీఈఆర్టీని సరిగా చదువుకోండి. ఉదాహరణకు ఫిజికల్ కెమిస్ట్రీ, మోలీ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్ లాంగ్ ఉంటుందనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. సాల్వింగ్, స్పీడ్, షార్ట్ కట్స్తో పాటు మిక్స్డ్ కాన్సెప్ట్ ఉన్నవి సరిగ్గా ముఖ్యమైన అన్ని చాప్టర్ల నుంచి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్లో మొదట వీటిపై ఫోకస్ చేయండి. ఉదాహరణకు కోఆర్డినేట్ జియోమెట్రీ, వెక్టర్స్ అండ్ 3D డైమెన్షన్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినేషన్స్, ప్రాబబిలిటీ అండ్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్, వీటిపై మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. పరీక్షలో కెమిస్ట్రీకి 45 నిమిషాలు, ఫిజిక్స్ కి సుమారు 50 నుంచి 60 నిమిషాలు, మ్యాథమెటిక్స్ కి 70 నుంచి 75 నిమిషాలు టైం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. పరీక్ష పేపర్ ని బట్టి, మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్న ప్రశ్నలను బట్టి, అలాగే చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని బట్టి 5 నుంచి 10 నిమిషాల వ్యత్యాసం ఉండవచ్చు. పరీక్ష పేపర్ ని బట్టి కొంత మార్పులు చేసుకుంటే మంచిది. అటెంప్ట్ చెయ్యనిది స్కోరింగ్ ఉండదు, కానీ ఆక్యురసీ లేకపోతే నెగటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫేజ్ 2 ఆక్యురసీ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు చేసే సిల్లీ మిస్టేక్స్ తగ్గించుకుంటే ఆక్యురసీ పెంచుకునే దారిలో ప్రయత్నం మొదలైనట్టే. చాప్టర్ లెవెల్లో మీ ఆక్యురసీ పెంచుకునేటట్లు ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో ఒక సబ్జెక్టు ఇంకో దానికన్నా ఇష్టమైనది, స్ట్రాంగ్ ఏరియా అనిపించవచ్చు, కానీ సాధారణంగా కెమిస్ట్రీతో మొదలు పెడతారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లో కాన్ఫిడెన్స్ ని బట్టి ఫిజిక్స్ మొదలు పెట్టే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లాంగ్ ఉన్న సమయం ఉపయోగించుకోవచ్చు. కొందరు మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్ చేస్తారు. కెమిస్ట్రీలో మెమరీ రికాల్ ఎక్కువగా ఉంటుంది. ఫిజిక్స్ లో బొమ్మలు వేసి ఆలోచించి పరీక్ష చేయాలి. అలాగే మ్యాథమెటిక్స్ లో సాల్వింగ్ కాబట్టి మార్క్ పరీక్షలు టైంలో మీ బలానికి అనలైజ్ చేసుకుని సరిగ్గా పరీక్ష రాయండి. కనీసం 10 నుంచి 15 మార్క్ టెస్టులు రాసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడ తప్పులు చేస్తున్నామనేది చూసుకుని రిపీటెడ్ సిల్లీ మిస్టేక్స్ తగ్గించుకుని ప్రిపేర్ అయితే మంచిది. చదువుతున్నాం అనుకునేవారు రివిజన్, రీకాల్ ఆఫ్ కాన్సెప్ట్స్ పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఫార్ములా షీట్స్, ప్రీవియస్ ప్రశ్నలు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా బాగా రివిజన్ చేసుకుంటే మనం రాయబోయే పరీక్షలు చాలా వివరణాత్మకంగా, సమయానుకూలంగా రాసి మనం నెగ్గవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క మార్క్ టెస్టులకి ప్రిపేర్ అవ్వండి. రాబోయే పరీక్షని చాలా పకడ్బందీగా ఎదుర్కోండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సరే, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము.

0: ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు.
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: కార్యక్రమం ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం కోసం టిప్పు ఆలపించిన పాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలెంబ సమయం 6:50 వస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ

తక్కువ పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డీ ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. కనుక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రమును సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు, 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో

లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చీ తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపము గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్లరకం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshwad@gmail.com.
2: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్, సుజాత ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ

0: ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14 और 15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहा है, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख संबंधालनु कलिगि उंदनि चेबुतू जयस्वाल, नेपाल एन्निकल अनंतरं ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే

0: భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
1: World today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपट वरकु गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చి రొట్టె పైల సాగు ఆవశ్యకత అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగంజలి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీకొల్పాక శంకరారావు.
1: రైతు సోదరులకి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి. ముఖ్యంగా వేసవి కాలంలో పంటల దిగుబడి వచ్చేస్తుంది, రైతులంతా కూడాను దుక్కులు చేసుకుంటారు. అలాగే రాబోయే కాలంలో మనకి తొలకరి తర్వాత ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేది జాగ్రత్త చేసుకుంటుంటారు. ఈ మధ్య కాలంలో తొలకరిలో వేసే పంటలకి ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి మధ్య కాలంలో మనకి పశుగ్రాసాలుగా పచ్చి రొట్టె పైర్లు కూడా సాగు చేస్తే భూసారానికి మంచిది, అలాగే మనకి కొంత ఆదాయం కూడా వస్తుంది. లేదు సమయం సరిపోవట్లేదు అనుకుంటే వాటిని మనం పొలంలోనే కలియ దున్నుకుంటే భూసారం కూడా పెరిగే అవకాశం ఉంది, పోషకాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ విషయాలు మనకి చాలా వివరంగా అందించేందుకు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగాంజలి గారు మన ఆకాశవాణిలో ఉన్నారు. నమస్కారం అండి నాగాంజలి గారు.
2: నమస్తే అండి.
1: పచ్చి రొట్టె అనేది ఏవే పంటలు ఎక్కడ మనం తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకుంటే మంచిది అంటారు?
2: వ్యవసాయంలో సాధారణంగా గమనించుకున్నట్లయితే సేంద్రియ పదార్థం చాలా తక్కువగా ఉంటుందండి చాలా వరకు భూములలో. సో ఈ సేంద్రియ పదార్థాన్ని అభివృద్ధి చేయడానికి మనకి ఒక విధానాన్ని పాటించేది ఏంటంటే అది పచ్చి రొట్టె ద్వారా అందజేయబడుతుంది. ఈ మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమయ్యేటట్టు చూస్తాయి, అదే విధంగా నీటిని నిల్వ చేసుకునే గుణము ఉంటుంది వీటికి, కొన్ని ప్రాంతాల్లో బెట్టను కూడా తట్టుకునే గుణం ఉంటుంది, అదే విధంగా భూమికి కూడా సుస్థిరంగా కావలసిన 18 పోషకాలని అది మొక్కకి మరియు నేలకి అందించగలుగుతుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులందరూ 3 రకాల పోషకాలు అంటే ఎరువుల్ని మాత్రమే వాడుతున్నారు, మిగతా పోషకాలు లేనందున మొక్కలు చాలా వరకు డెఫిషియన్సీ సింప్టమ్స్ ని చూస్తూ ఉంటాం. ప్రస్తుత రైతు సోదరులకి అందుబాటులో ఉన్నది ఈ సేంద్రియ పదార్థాన్ని అభివృద్ధి పరచుకోవడానికి పచ్చి రొట్టె ఎరువులు అని చెప్పుకోవచ్చు.
1: మేడం, పచ్చి రొట్టె పైరులుగా మనం వేటిని తీసుకోవచ్చు?
2: పచ్చి రొట్టె పైరులుగా మనము ఇప్పుడు జీలుగు కానివ్వండి, జనుము, పిల్లి పెసర, అలసంద పెసర లాంటివి మనము ఉపయోగించుకోవచ్చండి. సో వీటికి విత్తనము మోతాదు చూసుకున్నట్లయితే జీలుగుకి 12-14 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. ఇందులో మనకి 8-10 కిలోల పచ్చి రొట్టె లభ్యం అవుతుంది. ఇందులో లభించే పోషకాలు మనకి భాస్వరం అయితే సుమారు 0.4%, అదే విధంగా నత్రజని 2.5%, పొటాష్ 1.2% భూమికి లభ్యం అవుతుంది. సో దీని వలన ఏంటంటే మనకి పచ్చి రొట్టె ఎరువు ఈ జీలుగు వేసుకున్న తర్వాత నత్రజని సుమారుగా 30-40 కిలోలు ఎకరానికి సరఫరా చేస్తుంది. సో ఇది ఎటువంటి భూముల్లో మనం వేసుకోవచ్చు అంటే ఎక్కువగా చౌడు భూములకి అనుకూలమైనదిగా మనము దీన్ని పరిగణించుకోవచ్చు. ఇదే రెండోది మనం ఇందాక చర్చించుకున్నట్టు జనుము ఒకటండి, ఇది విత్తన మోతాదు 8-10 కిలోలు ఎకరానికి సరిపోతుంది. సో దీంతో మనకి 10-15 కిలోల పచ్చి రొట్టె లభ్యం అవుతుంది. నత్రజని సుమారు 16-24 కిలోలు ఎకరానికి నత్రజని అందుబాటులోకి వస్తుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే మనము పూత దశలో కలియ దున్నుకున్నట్లయితే ఇది 35-52 కిలోల సమానమైన యూరియా పరిమాణానికి సరిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే ముంపు నేలలకు కూడా వాడుకోవచ్చు. ఉన్నట్లయితే 6-8 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుందండి. దీని నుండి మనకి సుమారు 10-14 కిలోలు ఎకరానికి నత్రజని లభ్యం అవుతుంది. సో ఇది యూరియా పరిమాణంలో గమనించుకున్నట్లయితే 21-31 కిలోల యూరియాతో సమానంగా మనము దీన్ని వాడుకోవచ్చు. అదే విధంగా ప్రత్యేక లక్షణాలు దీనికి పిల్లి పెసర వాడినందుకు పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చండి.
1: ఓకే మేడం, ఇప్పుడు మీరు వివిధ రకాల పచ్చి రొట్టె పైర్ల కోసం చెప్పారు, అయితే ఒక పంట కాలానికి ఇంకొక పంట కాలానికి మధ్యలో భూసారాన్ని సేంద్రియాన్ని మనం కాపాడుకోవడానికి పచ్చి రొట్టె పైర్లు కలియదున్నాలి అంటున్నారు, ఎంత కాల పరిమితి గల పచ్చి రొట్టె పైర్లు మనం వాడుకోవాల్సి ఉంటుంది?
2: సుమారు 40-60 రోజుల పచ్చి రొట్టె పైర్లు వివిధ రకాల పచ్చి రొట్టె ఎరువుల్ని చూసుకున్నట్లయితే అది పుష్పించే దశకి వచ్చినప్పుడు మనము దాన్ని కలియదున్నుకోవాలి. అయితే వీటన్నిట్లలో సుమారు 45 రోజులు దాటకుండా

0: మనం కలియదున్నుకున్నట్లయితే ఆ చౌడు భూముల్లో కానివ్వండి, లేదంటే ఎటువంటి నేలల్లో కానివ్వండి, మనము 45 రోజులు దాటకుండా వేసుకున్నట్లయితే మనకి కనీసం ఒక 50 నుండి 120 కిలోల నత్రజని నేలకి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందండి.
1: చౌడు నేలల్లో అలాగే మెట్ట ప్రాంతాల్లో మనం జనుము గాని లేకపోతే వేరే రకాల పచ్చిరొట్ట వేసుకోవచ్చు. అలాగే ఈ వరి మాగాణుల్లో వేసుకోవడానికి పిల్లి పెసర సాగు చేస్తే బాగుంటుంది అనేసి రైతులు అంటూ ఉంటారు, ఇలా చేసుకోవచ్చా?
0: మనము ఏదైనా వేసుకోవచ్చండి, జీలుగా జనుము పిల్లి పెసర వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే జీలుగ మాత్రం చౌడు నేలలు అధికంగా ఉన్నప్పుడు జీలుగ బాగా పనిచేస్తుంది. ఇక మిగతా పంటలకి మాత్రం మనం కట్ట జనుము కానివ్వండి, లేదా పిల్లి పెసర, పెసర, ఉలవలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అయితే జీలుగ వేసినప్పుడు మాత్రం దము పట్టడానికి నీరు తగినంత లేకపోయినప్పటికీ 45 రోజులు దాటకుండానే మనము వాటిని నేలలో కలుపుకోవాలండి.
1: పుష్పించే దశలో కలియదున్నుకోవాలి అన్నారు, కలియదున్నుకునేటప్పుడు మరి భూమిలో నీటి కంటెంట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు?
0: మనము ఎక్కువగా వరి పొలాలకు చూసుకుంటాం కదండి, వరి పొలాల్లో మనం దమ్ము చేసేటప్పుడు సుమారు ఒక 15 నుండి 20 సెంటీమీటర్ల లోతులో వీటిని కలియదున్నుకునేటట్టు మనం చూసుకోవాలండి. సో దానికి తగ్గట్టుగా మనకి ఎంత నీరు ఎక్కువగా ఉంటే అది అంత తొందరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఒకసారి కలియదున్ని తర్వాత ప్రధాన పొలంలో నెక్స్ట్ పంటకి వాళ్ళు సమాయత్తం కావాలంటే ఎంత టైం తీసుకోవాలి కలియదున్నిన తర్వాత?
0: మనము కలియదున్నుకుంటున్నప్పుడే మనము భాస్వరం ఒక 50 కిలోలు గనక వేసుకున్నట్లయితే అది తొందరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. సుమారు ఒక 10 నుండి 15 రోజులైనా మనకి పడుతుంది పచ్చిరొట్ట వేసుకొని కలియదున్నుకోవడానికి, ఒక 2 నుండి 3 వారాలు పడుతుందండి.
1: ఓకే, ఒక్కసారి రైతు ఈ పచ్చిరొట్ట పైరు సాగు చేసినప్పుడు పిల్లి పెసర మిగతా విత్తనం అన్నారు కాబట్టి, రైతు కనుక పంట వేసుకోవడానికి ఆలస్యమైనప్పుడు వీటి నుంచి కూడా దిగుబడి తీసుకోవచ్చు కదా పెసర నుంచి?
0: అవునండి, తీసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు లేట్ అయినప్పుడు కానివ్వండి, లేదా వారికి రైతులకు సమయానుకూలంగా విత్తనాలు అందకపోయినా, లేదా కాలువల నుండి నీరు విడుదల అవ్వకపోయినా, అలాంటి టైంలో మనం దీన్ని పొడిగించుకొని పచ్చిరొట్ట ఎరువులాగా కాకుండా వాటి నుంచి విత్తనాలు కూడా తీసుకోవచ్చండి.
1: చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు అందుబాటులో ఉన్నాయి. రైతు తర్వాత కాలంలో వేయబోయే పంట అంటే పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, దీనికి వేసినటువంటి ఈ పచ్చిరొట్ట పైరుకి ఏమైనా సంబంధం ఉందంటారా? దాన్ని బట్టి మళ్ళీ పచ్చిరొట్ట పైరు సాగు చేసుకుంటే మంచిదంటారా కలియదున్నుకోవడానికి?
0: సాధారణంగా పచ్చిరొట్ట ఎరువుల పంటల్లో 2 రకాలు ఉంటాయండి, ఒకటి పప్పు జాతి మొక్కలు, రెండోది పప్పు ధాన్యేతర పంటలు అన్నమాట. పప్పు జాతి మొక్కల్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ, జనుము కానివ్వండి, డయన్చ కానివ్వండి, అలసంద, క్లోవరు, చిక్కుడు, ఇవన్నీ పప్పు జాతిది. అంటే వీటి యొక్క వేరు గుడుకల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇవి వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇకపోతే పప్పు ధాన్యేతర పంటలు మనకి కావాల్సినవి వీట్ కానివ్వండి, లేదంటే ఆవాలు, ఓట్స్, రై గ్రాస్ ఇలాంటివి కూడా మనము ఉపయోగించుకోవచ్చండి. సో వీటిని పశుగ్రాసాలుగా కూడా వాడుకోవచ్చు, అదే విధంగా వీటిని నేల కోతకి గురవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, అదే విధంగా తేమను కూడా పరిరక్షింపజేస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో రైతు సోదరులకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో పంటలు వేసుకున్నట్లయితే, ఎక్కువ శాతం పప్పు జాతి పంటలు వేసుకున్నట్లయితే నేల సారవంతం అవుతుంది, అదే విధంగా తర్వాత వేసుకునే పంటకి కూడా దీని నుండి నత్రజని మరియు ఇతర పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయండి.
1: ఒక రైతు ఈ పచ్చిరొట్ట పైర్లని కలియదున్నుకొని తర్వాత వ్యవసాయ యొక్క పనితీరును బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వ్యవసాయం చేస్తాడు. ఒక రైతు పచ్చిరొట్ట పైర్లు వెయ్యకుండా వ్యవసాయం చేస్తాడు, అలాంటప్పుడు ఇద్దరికి వ్యత్యాసంగా దిగుబడులు ఏమైనా ఉంటుందంటారా?
0: తప్పకుండా ఉంటుందండి. ఇవి మనకి రీసెర్చ్ కూడా చేసి చూపించిన రిజల్ట్స్ ప్రకారము, ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, నేలలో సేంద్రియ కర్బణం అనేది తగ్గిపోతుంది. సో దీని వల్ల ఏంటి, పోషకాలు అనేది వృద్ధిలోకి రాదు. మనం ఎంతసేపు ఈ రసాయన ఎరువుల మీద ఆధారపడుతూ ఉంటే అది అప్పటి వరకే అంటే రెడీమేడ్ లాగానే ఉపయోగపడుతుంది, కానీ నేల ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సో పోషకాల వృద్ధి అనేది స్లోగా సేంద్రియ పద్ధతుల ద్వారానే మనము ఇంప్రూవ్ చేసుకోగలము, ఒకటి. రెండోది నేల నిర్మాణాన్ని కూడా ఇది మెరుగుపరు

0: వస్తూ ఉంటుందండి. అంటే మనకి లోతైన వేర్లు ఉండడం వలన నేల తొందరగా విచ్ఛిన్నం అవ్వకుండా దిగువ పొరల నుండి కూడా పోషకాలను మనం ఈ మొక్కల వల్ల పైకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మూడోది కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు పప్పు జాతి మొక్కలే కావచ్చు, లేదంటే పప్పు ధాన్యేతర పంటలు. సో వీటి వల్ల ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది. ఈ కలుపు రావడం వల్ల ఏంటి, కలుపు పోషకాలని తీసుకుంటుంది, అదే విధంగా పంట కూడా ఆ పోషకాలను తీసుకుంటుంది. పచ్చి రొట్టె ఎరువుల యొక్క ఈ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఒకటి కలుపు నివారణ, తేమ నిలుపుకునే శక్తిని ఎక్కువ సామర్థ్యాన్ని ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల సాగు చేయడం వల్ల మనకి గమనించుకోవచ్చు. ఇకపోతే ఎప్పుడైనా అధిక వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నేల కోత అనేది గురవకుండా మనకి పైన ఉండే అన్ని రకాల పోషకాలు పంటలకి ఉపయోగపడే పోషకాలన్నీ మనము రక్షించుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి పచ్చి రొట్ట ఎరువుల్ని సాగు చేసుకున్న వాటికి ఎక్కువ ప్రయోజనాలు మనము చూడవచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే.
1: అందుచేత రైతులు కంపల్సరీగా ఇప్పుడున్న కాలంలో పచ్చి రొట్టెల పైరు సాగు చేసి దాన్ని కలియదొన్నుకున్నట్లయితే చక్కటి పంట దిగుబడి తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత విషయానికి వస్తే మరి అన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఒకే విధంగా ఉండదు. మరి అలాంటి సందర్భాలలో ఇప్పుడు వర్షాధార పంటలు వేసే ప్రాంతాలు కూడా ఉన్నాయి, వర్షాధార పంటలు వేసే ప్రాంతాల్లో కూడా పచ్చి రొట్టె పైరు సాగు చేసుకోవచ్చా? మరి కలియదొన్నడానికి అక్కడ నీటి లభ్యత అనేది ఏ విధంగా వాళ్ళు సమకూర్చుకోవాల్సి ఉంటుంది?
0: అయితే మనకి పెసర లాంటివి కానివ్వండి, అంటే కొంచెము తక్కువ రొట్ట వచ్చేవి మనము ఉపయోగించుకున్నట్లయితే కొంతవరకు ఇది బాగా భూమిలో కలియదున్నుకోగలము. కాకపోతే వర్షం ఎప్పుడు పడుతుందో అప్పుడు చూసుకొని ఆ టైము 45 రోజుల్లో కోయిన్సైడ్ అయ్యేటట్టు చూసుకొని దాన్ని మనము దున్నుకున్నట్లయితే కొంతవరకు మనకి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి వచ్చే నెక్స్ట్ వేసుకునే పంటలు.
1: ఓకే మేడం, చాలా బాగుంది. ఈ పచ్చి రొట్టె పైర్ల యొక్క ఆవశ్యకత మరి పంటకి ఎంతవరకు ఉంది, భూమిలో సారవంతమైనటువంటి సేంద్రియం పెరగాలంటే పచ్చి రొట్టె పైర్లను ఖచ్చితంగా రైతు సాగు చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పచ్చి రొట్టె పైర్ల సాగు ఆవశ్యకత అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగంజలి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీకొల్లపాక శంకరారావు.
3: अरे सुन तो
4: मुझे क्या सुनाना चाहते हो, जो सुनो मेरी सौतन को.
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
3: अच्छा ये बात है.
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
4: ऐसा क्या?
3: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో మరొక అంశం ఆకుకూరలు ఆరోగ్యం. కొన్ని వివరాలు వింటారు.
6: మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆకుకూరలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి, ఇంకా చౌకగా కూడా లభిస్తాయి. వీటిని ఇండ్లలోని పెరడుల్లో, కుండీల్లో, కొద్దిపాటి నీటి సదుపాయాలలో సులభంగా ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. ఆకుకూరలు వండటం కూడా చాలా తేలిక. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. మనం సాధారణంగా ఉపయోగించే ఆకుకూరలు పాలకూర, పొన్నకంటికూర, గోంగూర, బచ్చలికూర, తోటకూర, చుక్కకూర, కొయ్యతోటకూర, పుదీనా, కొత్తిమీర, మునగాకు, మెంతికూర, పుంటికూర, గంగపావిలకూర, కరివేపాకు, పిండికూర, గరిక, ఇలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకుకూరలను దాదాపు అందరూ ఉపయోగిస్తారు. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, అలాగే బీటా కెరోటిన్ కూడా లభ్యమవుతుంది. ఇంకా కాల్షియం, ఐరన్ అంటే ఇనుము

ఐబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ కే కూడా లభిస్తాయి. ఇవి కాకుండా ఆకుకూరల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ఆకుకూరలను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, కరివేపాకు ఆకులను పచ్చివిగా కూడా తీసుకోవచ్చు. కరివేపాకును ప్రతిరోజు పరగడుపున 5 లేక 6 రెమ్మలు తీసుకుంటే కంటికి చాలా మంచిది. కడుపులో నులిపురుగులు ఉన్నా, కామెర్లు ఉన్నవారికి, అలాగే షుగరు ఉన్నవారికి ఈ ఆకులను లేక ఈ ఆకుల నుండి వచ్చిన రసాన్ని సేవించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక అన్ని రకాల ఆకుకూరల్లో కందిపప్పు, పెసరపప్పు లేక శనగపప్పు వేసి కూరలు చేసుకోవచ్చు. ఇవి ఎంతో పోషక విలువలు కలిగి ఉంటాయి. పులుపు ఎక్కువగా ఉండే గోంగూర, చుక్కకూర, చింతచిగురు, బచ్చలి, కొత్తిమీర ఈ ఆకుకూరలకు చింతపండును వేసి పచ్చళ్లు చేసుకోవచ్చు. ఇవి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో గోంగూరతో నిల్వ పచ్చళ్లు చేయడానికి బాగా పనికొస్తుంది. ఒడియాల తయారీలో కరివేపాకును వేసి పోషక విలువల్ని పెంచుకోవచ్చు. గోంగూర, చుక్కకూర, చింతచిగురు వీటిని కూడా పచ్చడిలాగా తయారు చేసుకుని తింటే రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు లభిస్తాయి. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఆకుకూరలతో పొడులు చేసి ఇడ్లీలు, వేడివేడి అన్నంలో తినవచ్చు. పాలకూరకి వాము చేర్చి బజ్జీలు, పకోడీలు చేసుకోవచ్చు. చపాతీలో పాలకూర, తోటకూర, చుక్కకూర వేసి చపాతీ చేసుకుంటే చాలా రుచికరంగా ఉండడమే కాక అనేక పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు వండేటప్పుడు వాటిలోని పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలి. ఆకుకూరల్ని వండుకునే ముందు శుభ్రమైన మంచినీటితో కడిగి తర్వాత తరిగి కూర వండుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు నీటిలో కరిగి నష్టపోవలసిన అవసరం ఉండదు. ఆకుకూరలు వండేటప్పుడు తక్కువ నీరు పోసి తగినంత సమయం ఉడకబెడితే పోషకాలు నష్టం కావు. పిల్లలకు చిన్నప్పటి నుండే ఆకుకూరలు విధిగా ఆహార పదార్థాలలో తీసుకునేలాగా అలవాటు చెయ్యాలి. పాఠశాలలో కూడా ఆకుకూర తోటలు పెంచి వాటిలోని పోషక విలువలు పిల్లలు గ్రహించేలా చెయ్యాలి. సమతులాహారంలో బియ్యం, గోధుమలు, జొన్నలు, మిగతా చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, మాంస పదార్థాలు, పాలతో పాటు తప్పనిసరిగా ఆకుకూరలు కూడా చేర్చాలి. సంవత్సరం పొడవునా పండించగల ఆకుకూరలు దాదాపుగా 20 రకాలకు పైనే ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, పోషక సంప్రదాయ ఆకుకూరల వంటివి కూడా మిన్నగా ఉంటుందని తెలుస్తోంది. సాంప్రదాయేతర ఆకుకూరలు, వాటి యొక్క పోషక విలువలు: గాజుకూర, చేలకూర, పిండికూర, దుక్కనకూర, చీపురుకూర, ముల్లుకూర, గంటిమ్మకూర, మల్లికూర, అడవి కందుకూర, నేలబెండకూర, సిల్లేరుకూర, గంటగరగకూర, పువ్వుతోటకూర, పెరుగుతోటకూర, ఇంకా ఈ తోటకూరల్లో ఎన్నో రకాల తోటకూరలు కూడా ఉన్నాయి. ఇలా సాంప్రదాయకమైనటువంటి ఆకుకూరలు ఎన్నో మరెన్నో, మనకు తెలియని ఆకుకూరలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఆకుకూరల్లో బీటా కెరోటిన్ 8 మిల్లీగ్రాముల నుండి 15 మిల్లీగ్రాముల వరకు, ఇంకా విటమిన్ ఏ 1 మిల్లీగ్రాము నుంచి 5 మిల్లీగ్రాముల వరకు లభ్యమవుతాయి. ఇప్పుడు చెప్పిన సాంప్రదాయేతర ఆకుకూరలన్నీ కూడా అటవీ ప్రాంతాలలో లభ్యమవుతాయి. ఆకుకూరల్ని వయోభేదం లేకుండా పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఆహారంలో తీసుకోవచ్చు. స్త్రీలు ఎంతో ఇనుము నష్టపోతారు. వారు దీన్ని భర్తీ చేసుకోవడానికి ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. ఆకుకూరలు రక్తహీనతను తొలగించడంలోనూ హిమోగ్లోబిన్ వృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. వయోవృద్ధుల్లోనూ పిల్లల్లోనూ జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ ఆకుకూరలు తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. చక్కటి జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది, మలబద్ధకం పోతుంది. ఆర్థికపరంగా చూసినా వివిధ ఆదాయ వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉండేది కూడా ఈ ఆకుకూరలే. మరి మన ఆకుకూరల్లో ఇంకా చెప్పుకోదగ్గ

0: ఇది మునగాకు. ఈ ఆకు చాలా పోషక విలువల్ని కలిగి ఉంటుంది. లేత మునగాకు కూర ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. మనవారు మునగకాయల్ని తిన్నంత ఇష్టంగా మునగ ఆకు కూరని తినరు. కాని మునగకాయల్లో కంటే మునగ ఆకులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ మునగ ఆకుని కూర చేసుకుని తింటే విటమిన్ల కొరత, రక్తహీనత దరిచేరవనే చెప్పాలి. చాలామంది మునగ ఆకునే అసలు వాడరు. దాన్ని మనం నిత్యం ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇంత మేలు చేసే ఆకుకూరల్ని మనవారు చీ ఆకుకూరలా అని ముఖం ముడవకుండా తప్పకుండా భోజనంలో ప్రతిరోజూ ఆరగిస్తారు కదూ. ఏది ఏమైనా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకుకూరల్ని విరివిగా వాడడం తప్పనిసరే. మరి
1: మీరింతవరకు ఆకుకూరలు ఆరోగ్యం కొన్ని వివరాలు విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కార్యక్రమంలో మరొక అంశం, చిరుధాన్యాలలో సామలతో ఆరోగ్య ప్రయోజనాలు. ప్రసంగం వింటారు.
5: సామలు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు. చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ పోషక విలువల పరంగా చాలా ముఖ్యమైనవి. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ పెరుగుతున్న జనాభా కోసము ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తానే ఉన్నామండి. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా చేస్తానే ఉన్నాం, కానీ ఇంకా మనకి మాల్ న్యూట్రిషన్ సమస్య అధికంగా ఉంటానే ఉంటుంది. అందుకోసమని చెప్పి ఈ చిరుధాన్యాలతో మనము రకరకాల వంటలు చేసుకొని తినటం వల్ల వాటి వాడకం కూడా పెరుగుతూ ఉంటుందండి. సామలు చూస్తానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ కానీ ఉన్నా కూడా బియ్యంలాగే మనం మామూలుగా వండుకొని తినేయచ్చండి. బియ్యాన్ని మిల్లు పట్టించినట్టే సామలు కూడా మిల్లు పట్టించేసేసి వాటిని మనము అన్నంలా వండుకొని తినొచ్చు. అట్లాగే కాకుండా సామల్ని రోటీలాగా, బ్రెడ్ల్లో, కేకుల్లో, వీటిల్లో కూడా గోధుమ పిండి కానీ మైదా శాతాన్ని కానీ తగ్గించేసేసి వీటిని కలుపుకొని తినటం వల్ల ఆరోగ్యపరమైన లాభాలు పొందుతూ ఉంటామండి. ఇంకా సామల్ని దోశల్లో బియ్యం శాతం తగ్గించేసేసి సామల్ని కలుపుకొని దోశల్లో చేసుకోవచ్చండి. అట్లాగే చెక్కలు, పాయసం, హల్వా, ఉప్మా, ఇట్లా రకరకాల పదార్థాలు మనం అంటే మనం బియ్యంతో చేసుకునే ప్రతి పదార్థాన్ని వీటితో కూడా చేసుకోవడం వల్ల మనకి అనేక ఆరోగ్య మేలులు కలుగుతూ ఉంటాయండి. అంతేకాకుండా రైతులకు కూడా ఇది తక్కువ సమయంలో కోతకు వస్తుందండి. ఇంకా మనమేమి వాటికి సెపరేట్గా వేరే పద్ధతుల్లో అంటే వరి పండిస్తానికి కానీ, గోధుమలు పండిస్తానికి కానీ తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. సహజ పద్ధతులు సాగు చేసుకోవచ్చండి. ఇవి కృత్రిమ నీరుతో కూడా వేసవి కాలంలో సాగు చేసుకోవచ్చు. ఇంకా తక్కువ సారం ఉన్న భూములు, అధిక ఉప్పు ఉన్న భూములు, ఇట్లాంటి వాటిలో కూడా ఈ సామల్ని మనము పండించుకోవచ్చండి. అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, సామలు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి పాడవకుండా. ఎందుకంటే వాటి ఔటర్ కోట్ బాగా మందంగా ఉంటుందండి, దానివల్ల పురుగు పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సామలు తినటం వల్ల ఇంకొకటి ఏమవుతుందంటేనండి, బరువు ఉబకాయం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనము జీర్ణించుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకొని అంటే రిటెన్షన్ టైమ్ శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకి దానివల్ల కూడా అడ్వాంటేజెస్. సామల్యలో ప్రోటీన్లు 10.13% ఉండేయండి, పిండి పదార్థాలు 65.55% అండి, కొవ్వు పదార్థాలు 3.89%, పీచు పదార్థం 7.72% ఉందండి. అవే కాకుండా ఇంకా మినరల్స్లో ఇనుము 1.1

0: 2.6 మిల్లీగ్రామ్స్ ఉందండి 100 గ్రాములకి. కాల్షియం వచ్చేటప్పటికి 16.06% ఉందండి. ఇంకా విటమిన్ B1 ఒకటి ఉందండి, B2 ఉంది, B3 కూడా ఉంది. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సామల్లో మెగ్నీషియం అనే పదార్థము ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి. వైటమిన్ B3 ఉందని చెప్పాను కదండి, ఆ వైటమిన్ B3 కొలెస్ట్రాల్ని తగ్గిస్తానికి బాగా ఉపయోగం అవుతుందండి. మన ఆయుర్వేదంలో సామల గురించి బాగా మెన్షన్ చేశారండి. ఎందుకు అంటే ఇప్పుడు మారుతున్న జీవన శైలి వల్ల వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అందుకోసం అని చెప్పి సామల్ని మనము రోజు తినే ఆహారంలో ఉంచుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడే పదార్థాలు ఈ సామల్లో ఉన్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ నివారణకు, వృద్ధాప్యంలో వచ్చే ఇతరితర సమస్యలకి కూడా మనము వీటిని వాడుకోవచ్చండి. ఇవి తినటం వల్ల వాటిని అధిగమించడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పి కొత్తగా వీటిని ఏమంటున్నారు అని అంటే, చిరుధాన్యాలను వాడిన కొన్ని పదార్థాలు దోశల్లో ఏం చేయొచ్చు అంటేనండి, మామూలుగా 1% మనము మినపగుండ్లు కానీ తీసుకుంటే 2% బియ్యం కలుపుతాము, కలిపి నానబెట్టుకుంటాం. అట్లా కాకుండా ఈ సాంబలు కలిపేటప్పుడు 2 కప్పులు సాంబలన్నా కలపచండి, లేని ఎడ్లా 1 కప్పు బియ్యం కలుపుకొని దాంట్లో ఇంకొక సాంబలు యాడ్ చేయడం వల్ల దోశల టేస్ట్ చాలా బాగా అవుతుందండి. ఇంకొకటి ఏం చేయొచ్చు, సాంబలు బెల్లం లడ్డు కూడా చేసుకోవచ్చండి. సాంబల్ని నానబెట్టేసేసి, రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున్నే కాసేపు ఆరనిచ్చి పిండి కొట్టేసేసుకొని, ఆ పిండిని కొంచెము మంచి సువాసన వచ్చేదాకా వేయించేసుకొని దాన్ని బెల్లం పాకంలో వేసేసి బెల్లం లడ్లు చేసుకోవచ్చండి. మనకి
1: మీరింతవరకు చిరుధాన్యాలలో సామాలతో ఆరోగ్య ప్రయోజనాలు ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
2: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, నీలిన సమయం 7:40 కావస్తుంది. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం

0: మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకై ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: నమస్కారం శ్రోతలారా, ఈ రోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39%, తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది, ధౌలేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరులను ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
0: జలశక్తి అభియాన్ను విజయవంతం చేయడంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు

0: కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్ కు శాస్త్రీయమైన సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జలశాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయటం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యత సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
0: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే

0: బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
1: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలీలు ప్రభుత్వం వారు కొలీలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు పనులకు అది వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటి ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నాం. వీధి చివరిన కొలీ ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలీలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతాన. ప్రభుత్వం వాళ్ళకి మీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
0: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది, కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిట కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. ముందుగా మీరు వినబోతున్న ఆ పాట ఎస్పి శైలజ ఆలపించిన పాట, చిత్రం జగదిక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్నారు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామ శ్రోతలు నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ సాంబాచారి, కళ్యాణి రవికిరణ్ రూప, ఉమామహేశ్వరచారి లక్ష్మి, నాగాచారి శేషరత్నం, నరసింహసారి అనసూర్య, ఇంకబిరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం ఇప్పుడేనండి. తరంగిణి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సారంగి చైతన్య, సిహెచ్ రాజు, జి నాని, జాజీ షరీఫ్ వీరంతా గన్నవరం గ్రామం భద్రాచలం నుండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత శ్రోతలు, రామాపురం ప్రశాంతిని నగర్ పంచాయతీ నుండి కేదం రాము, ఇంకా వీరి మిత్రబృందం, ఇంకా ఇదే పాటను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారుకొండ రామవరం నుండి కల్లెం మల్లేష్ గౌడ్, ఇంకా వీరి మిత్రబృందం. రామవరం నెహ్రూ బస్తీ ఏరియా నుండి రావుల దాసు, అనిల్, రాజేష్, మునిగడప వెంకన్న, సత్యం, ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను ఇల్లెందు బాటంఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చోపెల్, చైతు, భానురాజ్, మీనా కుమారి, రాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతిభాయ్, చోటా, పురాణ్ పాసి, ఎండి షాకీర్, షావిజ్ జావేద్, మహరున్, పాహిరిన్, సుందర్ రాజ్, ఇందం పాసి, రాంఫల్ పాసి, ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

యువరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు శ్రోతలు మారబైన శ్రీనివాసరావు, పద్మ, ఒయావుల రాజమణి స్వరూపరాణి, రాము స్వరూపరాణి, వంశీ, ఇందూ, స్వప్న, కౌశిక్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, జక్కుల నరేష్, హర్షిత, అకుల్, అర్జున్, జోషిక, వంశీ, ఇందూ, ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు.

మీరు వినబోతున్న పాట వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ అలపించిన పాటను వినిపించమంటున్నారు ఏనుగంటి నాగేశ్వరరావు.

సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ చందన్, వేదాంష్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ ఏరియా నుండి.

కార్యక్రమం తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాక్కూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్న వీరంతా కోరుతున్న పాట యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పడిన పాట.

చివరిగా మీరు వినబోతున్న పాట ఉగాది చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సునీత ఆలపించిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

సుజాతనగర్ మండలం గరీబ్పేట గ్రామం నుంచి. నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాట

కిన్నెర లహరి మీరు కూరిన చిత్రగీతల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 అవుతుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి రుక్మిణి కళ్యాణం హరికథ వింటారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.

భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిష్టోషణములు మంగళతర దోషణములు గరుడగవను గుణభాషణము సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోత్రు మహాశీలకు సత్కళాభివందనము. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖ మహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

కుండిన నగరం రాజధానిగా విదర్భ దేశాన్ని భీష్ముడు రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ఐదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మగవారిలో పెద్దవారి పేరు, పెద్దవాని పేరు రుక్మి. తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే

చంద్రకళ పుట్టడం వలన పడమటి దిక్కు దరిద్ర ప్రవర్ధమానం అయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా. ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే శ్రీరుక్మిణి బాల్యం.

ముద్దు గారు అన్నారు. అంటే ముద్దు గారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణ దాస్ గారు మహానుభావులు. అచ్చ తెలుగండి. తల్లిదండ్రుల యద్ద చల్లని ఎడకువ అన్నల చేరిక మన్న నయును, పిన్న పెద్దల ఎడ వినయము అనయము, సత్యమాట మంచి మాటదంట మంచిదాడదంట, వేల్పులపై భక్తి పెద్దల అనుభక్తి.

పేద సాధల నెల్ల పియ్యమున బ్రోచుట హరిణి పతిక గోరి ఆశపడుట జగము ముద్దు కన్నే సొగసులకు నువన్నే మరుకటారి మరుకటారి యోజుమా వయారి మరులచ్చి నుగుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు.

చందచండాలతో పాటు వినయ సంపత్ విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రి గారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు, శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోపికల భక్తి, గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీయవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందన్ని వద్ద చాలామంది విజ్ఞులు రసజ్ఞులు ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇక కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు నారదాది మహర్షులు విదురాది నీతికోవిదులు ఇది సత్యం యథార్థం శాశ్వతం అనుకుంటే ఇది గారడి మోసం దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ జననీ జనకులరా

நல்லா காரடிகள் குலமா பஜபலமா பௌருஷமா மரியாதை வாடு மகவாட குலுக்கி குலுக்கியாடு இல்லைன்னு பிரவிச்சேப்பாடு தெளிகிறாடு அல்ல நல்லவாடு. வினுடு தலிதன்களாரா మీ వెర్రి చనదు, కృష్ణుడొక గొప్పవాణి గానించదగదు, చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చేయజ్జిననే గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడుకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది బ్రతమెచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడు వచ్చింది మెరుపులాగా ఆలోచన, ఇష్టశక్తితో నీ వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకునిరా, త్వరగా వెళ్ళు వెళ్ళరా అను. చెరిగితే వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని వెంట పెట్టుకొచ్చింది. వారిని పూజించి మంజరి అయ్య మంచి తండ్రి వంటి వాడవు హాయే మనందు.

బయలుదేరాడు బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు. అంటే ఏమిటి? రుక్ అంటే వేదం, రుక్మిణి అనగా వేదస్వరూపుణి, పరమాత్మలో లీనమవ్వాలి. సాధనం ఏమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభిష్టదతలైతారు. ఇది మంత్రం అంతరార్థం. మంత్రం అర్థం కాని వారికి ఈ శ్లోకం. శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వ్యాసం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మవైపు వెళ్తున్నాయి. వెళ్తున్నారు అగ్నితో, అగ్నిజ్యోతుల వారు.

ఇలా ప్రార్థిస్తూ సముద్ర మధ్యందున్న ద్వారకా నగరి వచ్చి రాయసౌధమునందు ప్రవేశించి అందు బంగారు పీఠమందు కూర్చొని ఉన్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భ జలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు కాదు అని దీవించారు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి వృష్టాన్నం పెట్టించి సేద తీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తవరు ఎంత శ్రమబడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాడు అంటున్న కృష్ణంతో భోజురుడు, అన్ననే ధన్యుడ నిన్నరయ కన్ను పండు వయ్య అన్ననే ధన్యుడు.

నాయన, నాది నా నివాసం కుండిన్నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దంతి, పేరు రుక్మిణి. ఆమె నన్ను గూర్చి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మిణి రుక్మి ఆ యమ్మను శిశుపాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణికిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించింది. ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది, అందరం హాయిగా ఉందన్నయినా. ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది. ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతుందన్నయినా విను అండి. గోనలోలే

ಪರಲ್ನಿಡು ಪೂಲ ಪಕ್ಕ ನಿಭಾಯ ಪುಟಾಲ್ ನಿಗಲ ಒಬ್ಬ ಅಂತಲಿಟ್ಟು.

ఉదరముల కర్ణేంద్రియములు శోక దేహతాపములు తీరిపో. నేను ఈ శుభాకారము వీక్షింప కన్నులకి అర్ధలాభము కలుగుచు. ఏని చరణ సేవలే పొద్దు చేసిన భువనో భువనో అన్న

భక్తితో తలచిన సుబంధ సంతతులు వాయు అట్టిని ఎందు నా చిత్తము అనవరతం నచ్చి ఆనా కరుణ చూడము కంసాది కలవిదారి.

జాయిని అయిన నన్ను వడిగా కొనిపోయేదనుచున్నవాడు ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు రసంగవేని నూరు జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని కన్నరంధ్రముల పనిమీల పురుషరత్నమ నీవు భోగింపగలేని కనులతవల్ని సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల అమృతం బాణలేని విక్వకు ఫలరస సిద్ధిల నిరజాతనయన నీ వనవాళిగా గంధమబ్బలేని గ్రాణమేల ధన్యచరిత.

తగు అంగన ఆయల నాగ నీకు తగు అంగన కుందగుది ఆ ఉపాధ్యాయుల యాడ తప్పదు జాడ్.

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుంగుదు పరుళముక వధించి కుమారుదెత్తు విద్వల్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖన్.

0: శేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెళుతున్నది. కుండి నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు,
1: దూరమే దూరమై కోర్కె చేరువయ్యే, మా వికాయల ఫాల్గుణ మాసమయ్యే.
0: కుండి నగరం చేరారు. శిశువాది జరాసంధ దంతభక్తుల్లో వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని

0: రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి.
1: ధనుడా భూసురుడే గను

ஓடனு பிராமணும் திருப்பொங்கல் வீட்டுக்கு வாசுதேவன் ఇంకా ఓయి రమ్మని చీరుడు ఇష్టబంధుడు లేడను తుప్పికి తగవులు ఎదుట చైద్యుని కిత్తు నుంచి ఉన్నాడను గౌరికి ఈశ్వరికి నావలనని గౌరికి ఈశ్వరునికి నావలను కృపలేదు.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తలపు జిక్కు విశల్ధరహాస చంద్రికను చెప్పదు, తామరసగంధ సమాగత భృంగ సంఘం రప్పదు, ఎద్రగైకునదు రోజు పరస్పర సక్తహారము విప్పదు, కృష్ణ మార్గ శత వీక్షణ పంక్తుల

ఊరుమి కీరము చేరి పద్యమున్ నుడువదు, వల్లకి గుణ వినోదము చేయదు. జలముల ఆడదు జలదగంధి, ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖ, ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖి, పువ్వుల తురుమదు పువ్వోడి, నరకేడి కోరదు వనజాతలోచన, వనకేడి కోరదు వనజాతలోచన. హంసంబు వెంపదు హంసగమన, లతల పోషింపదు లలిత లలిత దేహ, తొడవులు తొడవదు తొడవు తొడవు, తిలకము ఇడదు ఎదుట తిలకి నీ తిలకం, కమల గృహము తొడదు కమలహస్త, గారవించి తన్ను కరుణగై కొన వరమాలి రాడు కరుణమాలి అనుకు. అని బాధపడుతున్న వ్యక్తిని అలంకరించుకుంటా భోజన పలహారం చేయక నిద్రపోక ఇక్కడ అదిలబడలేక కుడికెళ్ళలేక పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నది, ఎడమ భుజమది ఏమిటో అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిజ్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు వచ్చాడమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా, అమ్మా అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా, వచ్చాడు శివాలయం పక్కన ఉన్నాడమ్మా, ఆయన అక్కడి నుంచి నేను వచ్చానమ్మా, బాధపడకమ్మా వచ్చాడు వచ్చాడు అమ్మా, శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు, మిత్య భువ మిత్య భవ

సర్వము లేదు ఫలించి తల్లిరో కన్యక. జలజాతి క్షణు తోడి తెచ్చితి సందేశం నన్ను పంపెట్టి నీ కృపం బ్రతికితే నీ ఎట్టి పుణ్యం.

0: ತಂದು ಚಿಂತಾಮಣಿ ಕ್ಷಣದಿಂದ ಬದುಕುದವನು ಕೊಲ್ಲೇನು. ನಾನುಗಾರು ಇಪ್ಪುಡು ಬದುಕಾಲನಿಪಿಸ್ತೇನೆ. ನೀನೇನ್ ಚೇಯಲ್ಲ ಕೃತಜ್ಞತೆ ಅಭಿಮಂತನವನು. ನಾನುಗಾರು ಕೃತಜ್ಞತೆ ಅಭಿಮಂತನವನು. ಅಮ್ಮ ಬಿಡಲಮ್ಮ
1: అంతే. నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత
0: అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. స్వార్థంగా స్వామి సేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది. ఇది సహజం. అమ్మవారు బాగా అలంకరించుకుని పరివారమంతా పరివేష్టించిరాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించారు.
2: చితాభస్మాలేపు భజతి జగదీశై.

నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల నేను భజించు కదమ్మా పెద్దమ్మా దయాంబురా శివి కదమ్మా హరింపతి సేయుమమ్మ.

అంటూ ధ్యానించి వస్తుంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చాంతరవక్షన్ మేఘసంకాశదేహున్ నగారాజి గజేంద్రహస్తని భవాహు చక్రిపీఠాంబరు ఘనభూష

0: చూచింది పరమాత్మ. వీడే
1: వీడే కొరుకొల్న మగదు మారునైన సొగసున బలమున.

చెక్కు దద్దంబులు చవరింప చిరునగవు ముద్దు మగవు మల్కలెత్త చిరునగవు ముద్దు మగంబున మల్కలెత్త సందియము చిగ్గు వలపును సందడిప తన రథము చెంగట అలసటను నటించి కోర్కెలూరగ తలుదూచు కొంబను హరి తేరిపై చేయి దాచి

పుణ్యకృష్ణుడు రథంలో వెళుతున్నారు. కాశీ నుండి తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు. అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుని ఓదారుస్తూ జరాసంధుడు,

సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు, అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుణ్ణి ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు ఉడల ప్రాణం బూలుండి దేని భార్య గలదు, ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతావు, బ్రతికి తీవు భార్య పెట్టు దైవమెరుంపు, భగవ వలదు చైజ్య వలదు వలదు. అందరూ అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. కృష్ణుని మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిము నీవు గుణరహితుండవు, విడువు విడువేని విలయకాల శిఖి శిఖ శిఖి శిఖ సమీ సమాన చితశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగంతల గురిగి ఒక మీసం తీసివేసి, ఇక చాలు హో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్న రుక్మిణి, కొందరు రిపుడనుచు కొందరు హితులంచు హితుడంచు, కొందరు హితులంచు కొందరు రిపులంచు కీడును, కొందరు హితులంచు మేలు చూపవు నిజము, ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషమ

0: బలరామదేవుడు అన్నాడు,
1: అమ్మా రుక్మిణి తల్లి బాధపడకో,
0: తోడం పుట్టినవా అని భంగమునకా, తోడం పుట్టినవా అని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం దొడకుమమ్మా. పూర్వపు పూర్వభవకర్మం పూర్వఫల కర్మాధీరమై ప్రాణులను తీరిందేను విజందు, నేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడం పుట్టివు కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యేడీయడం. కొద్దిగాని పరమీద దైవం చేతకన్నేచ్చు రాతలేదు, రాతకజుడు కర్త చేతకు తాకర్త, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి పరమాత్మ రాజేవలోచన రాజసమూహముల గెలిచి రాజసమప్ప రాజతయగు తన పురికిని రాజానున తెచ్చే

0: మీరింతవరకు రుక్మిణి కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ పి రాధాకృష్ణమూర్తి. ఇక రైతు సమాచారం ఉంటుంది. 6:35 ఇందులో మెట్ల సాగులో మెలకువలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, ఇందులో తలనొప్పి రకాలు కారణాలు నివారణ మార్గాలు తెలుసుకోవచ్చు. ఇక క్రీడాలోకం 7:45 ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోలిక్ గురించి అసిస్టెంట్ ట్రెజరర్ కె రమేష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతోంది. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోనే మధురమైన పాటల పూదోట. 9:30 ఏక చిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతోంది. 12:40 కార్మికుల కార్యక్రమం, ఇందులో వేసవిలో తీసుకున్న జాగ్రత్తలు ప్రసంగవేశం. అనంతరం నేటి సమాజానికి దర్పణమే మహాభారతం ఒక విశ్లేషణ కూడా వినవచ్చు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహరాన్లు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. ఇక రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో కోల్డ్ స్టోరేజ్ ఉపయోగాలు, గ్రామ ప్రియాకోళ్ల పెంపకం వివరాలు, ఇంకా నువ్వులు ఆశించే చీడ పీడల సస్యరక్షణ కూడా తెలుసుకోవచ్చు. 8:00 కిన్నెర్ల హరి శ్రోతలు కొన్న చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 45 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారం.